ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 27వ తారీఖు సోమవారం. నిలయంల సమయం 5:58 దాటి 45 సెకండ్లు. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే గొప్పవి అన్నారు మదర్ తెరీసా. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి చెరుకూరి సీతామహాలక్ష్మి.
1: జమా ఖర్చు అనగానే తక్కువ ఎవరికైనా గుర్తొచ్చేది ఆర్థిక సంబంధమైన లావాదేవీలే. అయితే ఇవి ఆర్థిక సంబంధమైన పదాలే కాదు, హార్థిక సంబంధమైనవి కూడా. ఆర్థికంగా స్థిరపడేందుకు, మన కాళ్ల మీద మనం నిలబడేందుకు పైసా పైసా జమ చేసుకోవడానికి శ్రమించడంలో తప్పు లేదు. అయితే ఆ శ్రమ శృతిమించవద్దు. ఆనందకరమైన సమయాలను వదిలేసుకుని అయిన వాళ్లను దూరంగా పెట్టి నిరంతరం తేనెటీగలా కూడబెట్టి దాచిన తేనె చివరికి బాటసారుల పాలవ్వడం తెలిసిందే. మనిషి కూడా తాను తిని తినక లోభత్వంతో ధనాన్ని కూడబెడితే ఇక తీరిగ్గా తినాలని అనుకున్న సమయానికి తినలేని అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వచ్చు. అలా జమ చేయడమే ఆనందంగా భావిస్తూ కుటుంబానికి అయిన వాళ్లకు సమయం కేటాయించకుండా జీవితాన్ని గడిపితే చివరకు మిగిలేది తీవ్రమైన ఒత్తిడి, అసంతృప్తే. జీవితం దాచుకునే ధనం లాంటిది కాదు, కరిగిపోయే కొవ్వొత్తి లాంటిది. ఆ కొవ్వొత్తి వెలుగులను అందరికీ పంచినప్పుడే ఆ వెలుగుకు సార్థకత లభిస్తుంది. ఇక మనసున్న మనిషిగా మెలిగేందుకు ప్రతి వ్యక్తి జీవితంలో జమ చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అవే హార్దిక

0: సంబంధమైనవి. ఆత్మీయత, అభిమానం, మమకారం, మానవత్వం ఇవి హృదయం అనే బ్యాంకులో జమ చేసుకోవాలి. అవసరమైన సమయంలో వాటిని ఖర్చు చేస్తే మనిషిగా సమాజంలో గౌరవపూర్వకమైన గుర్తింపును పొందగలం. మానవుడు అమూల్యమైన జీవితకాలాన్ని, అవసరానికి మించి ధనాన్ని జమ చేసుకోవడంలోనే ఖర్చు చేస్తుంటాడు. ఆస్తిపాస్తులు, వస్తువులను సమకూర్చుకోవడంలోనే ఆనందం, సంతృప్తి ఉంటాయని భావిస్తాడు. అది కేవలం భ్రమమోహం మాత్రమేనని, అసలైన ఆనందం, సంతృప్తి వేరే ఉన్నాయని అంటారు ఆదిశంకరాచార్యులు. మానవ జీవితం కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాల్లాంటి 6 చెడ్డ గుణాలకు నిలయమని, అందులో నేను, నాది, నాకు అనే స్వార్థం చివరికి అన్నింటినీ కోల్పోయేలా చేస్తుందని, అప్పుడు మానవుడు ఒంటరిగా మిగులుతాడని అంటారు. జీవితంలో జమ 3 సంపదలు 3 రకాలని మన పెద్దలు చెబుతుంటారు. అందులో ఒకటి ఆరోగ్యం. అన్నీ ఉన్నా ఆరోగ్యం బాగోలేకపోతే ఏమీ అనుభవించలేము. జీవితాంతం వెంట ఉండి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ వాక్యాన్ని సదా గమనంలో పెట్టుకోవాలి. ఇక రెండవది అవసరాలకు ఉపయోగపడే ఆస్తి సంపాదన. అది ఎక్కువైనా తక్కువైనా సమస్యే. కాబట్టి నీతి నిజాయితీగా సంపాదించుకోవాలి. అవసరమైనది సమాజహితం కోసం ఖర్చు చేయాలి. ఇక 3వది అత్యంత ముఖ్యమైనది. మానవ సంబంధాలు పై 2 ఉన్నా మానవ సంబంధాలు సరిగా లేకపోతే ఆ వ్యక్తి జీవితం శూన్యమే. బలగంతోనే మనిషి మానసిక బలం పెరుగుతుంది. మానవ సంబంధాలతోనే మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. మానవ సంబంధాలలో ప్రేమ, కరుణ, విలువ అనేవి చాలా ముఖ్యం. వాటిని జీవిత ఖాతాలో జమ చేసుకోవాలి. అవసరమైనప్పుడు ఖర్చు చేయాలి. ఈ జమా ఖర్చుల విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. అదే సమయం లేదా కాలం. అప్పటి వరకు ఖర్చు చేసిన కాలం ఎంత వగచినా తిరిగిరాదు. అందుకే ఒక కవి తన శతక పద్యంలో కడచిపోయినట్టి క్షణము తిరిగిరాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలెనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అంటారు. కాబట్టి కాలాన్ని వృధాగా ఖర్చు చేయకూడదు. అనుబంధాలను, ఆత్మీయతలను, ఆనందాలను వదులుకోకుండా ఒకవైపు హార్దికంగా అందమైన జీవితాన్ని, మరొక వైపు ఆర్థికపరమైన లోటుపాట్లు లేకుండా జీవిత భద్రతను పాటిస్తూ జమా ఖర్చుల యొక్క అర్థం, పరమార్థం తెలుసుకొని మనుగడ సాగించాలి.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి చెరుకూరి సీతామాలక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: దక్షిణ భారతదేశంలో సాంప్రదాయకంగా సాగు చేస్తున్న పూల పంట కనకాంబరం. ఈ పూలను ముఖ్యంగా ఇంటి పెరటిలో ప్రత్యేకంగా సాగు చేయటానికి మక్కువ చూపుతారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటం వలన, సాగు చేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తూ ఉండటం వలన సాగు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. కనకాంబరం అన్ని కాలాల్లో పూలు పూసే బహువార్షిక పూల పంట కాబట్టి రైతు సోదరులు మేలైన రకాలని, రంగులను ఎన్నుకొని మొక్కలను నాటుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. కనకాంబరంలో నారింజ, గులాబీ, ఎరుపు, పసుపు రంగులే కాక 2 రంగులు కలగలిపిన నీలి, తెలుపు రకాలు కూడా సాగులో ఉన్నాయి. ఆరెంజ్ కోసాన్రా, ఈ రకం నారింజ రంగు పూలను ఇస్తుంది. జెల్లీ కోసాన్రా, ముదురు నారింజ రంగు పూలను ఇస్తుంది. బేటియా ఎల్లో, ఈ రకం పసుపు రంగు పూలను ఇస్తుంది. లక్ష్మీ రకం నారింజ రంగులు పూలు పూస్తాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణా చేయడానికి అనుకూలమైన ముదురు ఎరుపు రంగు రకం. ముదురు ఎరుపు రంగు పూలను ఇచ్చే మార్బుల్ అరసి అధిక దిగుబడినిచ్చే రకం. ఇలాంటి రకాలను సాగు చేయటం వలన సంవత్సరం పొడవునా పూలను పొందవచ్చు. మన రాష్ట్రంలో అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగు చేయటానికి అనుకూలం. ముఖ్యంగా కోస్తా జిల్లాలు సాగు చేయటానికి అనువైనవి. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా దీనిని విజయవంతంగా సాగు చేసుకోవచ్చు. సారవంతమైన అధిక సేంద్రియ పదార్థం గల ఎర్ర నీళ్లలో ఉదజని సూచిక 6-7 మధ్య నీళ్లలో సాగు చేయటానికి అనుకూలంగా ఉంటాయి.

0: అధిక ఆమ్ల క్షార లక్షణాలు కలిగిన నేలల్లో, అలాగే నొల్లి పురుగుల తాకిడి అధికంగా ఉన్న నేలల్లో ఈ పూల సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు పొందలేరు. అధిక దిగుబడినిచ్చే రకాన్ని విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. మంచి నాణ్యత గల విత్తనం పొందటానికి మొక్కలను 50x50 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. పువ్వులు పోసిన 55 నుంచి 60 రోజుల తర్వాత విత్తనాలు పక్వ దశకు వస్తాయి. కాబట్టి అటువంటి పూలను పూల వెన్నుల నుండి తీసుకుని కిలో విత్తనాలకు 2 గ్రాముల క్యాప్టన్ లేదా బావిస్టన్ పొడి కలిపి నారుమడిలో విత్తుకోవాలి. విత్తనాలను 1 మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడిని తయారు చేసుకుని వరుసల్లో విత్తుకోవాలి. నారుమడిలో మొక్కల పెరుగుదల గమనించి 2 వారాలకొకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయటం వలన లేదా మడిలో పోయాలి. మొక్కలు 4 నుంచి 5 ఆకులు తొడిగిన తర్వాత, అంటే 50 నుంచి 60 రోజుల వయసు గల మొక్కలను పొలంలో నాటుకోవాలి. అంతేకాకుండా విత్తనాలను 22.5 నుంచి 15 సెంటీమీటర్లు 100 గేజ్ మందం గల పాలి బ్యాగులలో కూడా విత్తుకోవచ్చు. పశువుల ఎరువు ఎర్రమట్టిని 1:3 భాగాలు కలుపుకొని పాలి బ్యాగులో నింపుకొని విత్తనాలను ప్రతి బ్యాగులో 2 విత్తనాలను విత్తి మొక్కలను ప్రవర్ధనం చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన నాణ్యమైన బలమైన మొక్కలను పొందవచ్చు. ఢిల్లీ కొసాన్రా ఈ రకాన్ని కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. మార్చి నుండి జూన్ మాసాలలో 5 నుంచి 8 సెంటీమీటర్ల గల కొమ్మలను కొమ్మ కత్తిరింపులు చేసి సరిసమానంగా తయారు చేసిన ఇసుక మరియు మట్టి మిశ్రమంలో నాటి వేర్లను పొందవచ్చు. అధిక వేర్లు రావటానికి కొమ్మలను 3 గ్రాముల ఇండోల్బ్యూట్రిక్ ఆమ్లం లీటర్ నీటికి కలిపిన మిశ్రమంలో 2 నుంచి 3 నిమిషాలు ఉంచి నాటుకుంటే ఎక్కువ వేర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలను నాటుకోవడానికి పొలాన్ని 4 నుంచి 5 సార్లు బాగా కలిగి దున్నాలి. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలిగి దున్నాలి.
1: మీరింతవరకు కనకాంబరం పూల సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నారు. రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రామిసరీ నోటు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రకట రవితేజ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. 7:40 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఎనిమిది 8:00 సమాచార ప్రభా, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి, విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో గర్భిణీలలో మధుమేహ ప్రభావం డాక్టర్ పి ఉషాబాలగారి ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది.

నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 3:30 ఏకచిత్రగానం, 4 గంటల నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:40 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో తొలకరిలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయం వింటారు. అనంతరం ఎన్పీవి ద్రావణం తయారీ విధానం ప్రసంగం. అనంతరం జానపద గేయాలు. 7:40 వికసిత్ భారత్. 8:00 కిన్నెరలహరి. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 కిన్నెరలహరి. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్8 9. 9:15 స్పాట్ లైట్. 9:30 మధురిమ. ఆ పాత మధుర గీతాలు వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 15 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश की हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाएं। कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए। इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है। इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है।
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో

0: 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్టంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
1: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గాని దేశంలో గాని విదేశంలో గాని ఎక్కడికి వెళ్ళా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రజానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడ్ బీమర్ ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అనన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగ, బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ లో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడ్ రిమూవల్ గానీ అలాగే కొంత మట్టి తీయటానికి గానీ తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్ లో ఉన్నటువంటి వీడ్ రిమూవల్ గానీ, బొబ్బులి వాల్ లో ఉన్నటువంటి ఈ రోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2000 278.14 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసిందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు

మిషన్ భగీరథ పైప్లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रश्नपत्रस्य गोप्यताभंगे परीक्षासु च अनुचित साधन प्रयोगस्य प्रकरणेषु द्रुत न्यायालयानां स्थापनाय दोषिभ्यः कठोरतर दंड विधानं च सुनिश्चेतुं प्रारूप विधेयकं अनुमोदितम्। केन्द्रीय मंत्री प्रह्लाद जोशी शिक्षा मंत्रिणः कार्यभारम् अधिगृहीतवान्। धर्मेन्द्र प्रधानस्य त्यागपत्रानन्तरं गतशनिवासरे सः अस्मिन् पदे नियुक्तः। श्रीजोशी स्ववर्तमान मंत्रालयैः सह शिक्षा मंत्रालयस्य दायित्वमपि निर्वहिष्यति। रक्षामंत्री राजनाथ सिंहः उक्तवान् यत् पाकिस्तान देशेन सह कापि वार्ता न भविष्यति। भारतस्य सम्पूर्णं ध्यानं केवलं पाकिस्तानाधिकृतस्य जम्मू कश्मीर प्रदेशस्य भागं पुनः प्राप्तौ एव भविष्यति।
1: भारत पाकिस्तान के हर मिस एडवेंचर का जवाब उसकी कल्पना से कहीं अधिक कठोर तरीके से देने की क्षमता रखता है और मैं इस मंच से यह साफ संदेश देना चाहता हूं, भारत की संप्रभुता की ओर बढ़ने वाला हर नापाक कदम का यही अंजाम होगा। साथियों, हमारा इंटेंशन साफ है कि अब पाकिस्तान से कोई बात नहीं होगी और अगर बात होगी तो सिर्फ पीओके पर ही बात होगी जो कि भारत का हिस्सा है जिस पर पाकिस्तान ने अवैध तरीके से कब्जा किया था।
0: रक्षा मंत्री ह्यः लद्दाखस्य द्रास नगरे 27वें कारगिल विजय दिवस समारोहं संबोधयन् एतद् वक्तव्यं प्रदत्तवान्। दिल्ली प्रशासनेन दिल्ली महिला आयोगस्य दिल्ली अल्पसंख्यक आयोगस्य च निर्माणं कृतम्। लता गुप्ता दिल्ली महिला आयोगस्य अध्यक्षा नियुक्ता, तया सह श्याम बाला, मालती वर्मा, लता सोढ़ी, सरनिका शर्मा झा च रेणु बल्ला सदस्यत्वेन नियुक्ताः। निर्मल जैन इत्येषः दिल्ली अल्पसंख्यकायोगस्य अध्यक्षः नियुक्तः। अमेरिका ईरान देशौ द्वितीय दिने आक्रमणानि स्थगितवन्तौ, येन प्रायः सप्ताहद्वयानन्तरं वर्धमानस्य सैन्याक्रमणस्यानन्तरं अन्तरिम युद्धविराम विषये पुनः वार्तालापस्य सम्भावना समुत्पन्ना। संयुक्तराष्ट्रसंघस्य अमेरिका देशस्य राजदूतः माइक वॉल्ज इत्येषः ह्यः अवदत् यत् राष्ट्रपतिः ट्रम्पः कूटनीतेः अवकाशं प्रददाति। ग्लास्को नगरे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु महिलानां 48 किलोग्राम स्पर्धायां भारतीय भारोत्तोलिका मीराबाई चानू इत्येषा स्वर्ण पदकं विजितवती। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम मुलुगु जिल्ला समाचार लेखविंदं अंदिस्तारु श्री एम प्रताप।
3: ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో పర్యటిస్తారని మంత్రి దినసరి అనసూయ సీతక్క తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం అభివృద్ది పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం సహా పలు అభివృద్ది పనుల ప్రారంభానికి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 146 కోట్లను తక్షణమే విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు భూసేకరణకు 58 కోట్లు, పనులకు 74 కోట్లు, ఆపరేషన్ మేనేజ్మెంట్ కు 14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలో 12 జిల్లాలు, 16 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందిస్తామని వెల్లడించారు. ములుగు క్యాంపు కార్యాలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. నీటిని నిల్వ చేయొద్దని, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరించారని గుర్తు చేశారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ నెలలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిందని, దానికి సంబంధించిన శాశ్వత భవన నిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి సిద్ధార్థరెడ్డి తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ములుగు జిల్లాలో యువతకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసింది అన్నారు. కేంద్ర విద్యాలయంకు సంబంధించిన భూమి కేటాయింపులు వెంకటాపూర్ మండలం ఇంచెల్ల గ్రామంలో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమిష్టి కృషి చేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క అడిషనల్ కలెక్టర్ సంపత్రావుతో కలిసి హాజరై వారికి సమగ్ర గ్రామాభివృద్ది, నూతన వీబీజీ రామ్జీ చట్టంపై అవగాహన కల్పించారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం డివిజన్ పరిధిలోని

0: కమలాపురం, మంగపేట, మల్లూరు, కాటాపురంలలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లను ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థ సీఎండీ వరుణ్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 33 కేవీ, 11 కేవీ ఫీడర్లలో తరచుగా జరుగుతున్న ట్రిప్పింగ్ సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి 14 రోజుల్లో కార్యాచరణ రూపొందించి పనులు పూర్తి చేయాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు చెప్పారు. జిల్లాలోని 236,970 ఓటర్లలో 83.36% ఎస్ఐఆర్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన ఫారాలను గడువులోగా ప్రజలు సక్రమంగా నింపి అవసరమైన పత్రాలతో బీఎల్ఓలకు అందించాలని సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోనేపల్లి గ్రామంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి గ్రామీణాభివృద్ది సంస్థ హంబుల్ బీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్దతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు స్థానిక ఉత్పత్తులతో వ్యాపారాలు చేసి ఆదాయం పొందే మార్గాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. హంబుల్ బీ సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న తేనెటీగల పెంపకం శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే నెల 15న ఒంటరి మహిళలకు నూతన పింఛన్ల పంపిణీ చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నగరం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి 30 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందించారు. అనంతరం ఏటూరు నగరం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనుల పురోగతిపై ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి టి కన్నేలాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న, జూనియర్ సివిల్ జడ్జి డి మధులిక పాల్గొని పలు చెక్ బౌన్స్ కేసులను కక్షిదారుల అంగీకారంతో అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కన్నేలాల్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం అయితే ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు. రాబోయే పోలీస్ శాఖ నోటిఫికేషన్ కోసం ములుగు జిల్లా యువతకు ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ములుగులోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ములుగు జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ శిక్షణ అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శారీరక పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ది వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా, పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
3: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकणी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द

0: आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा।
1: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నిలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్రల పవిత ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్దంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ది చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ది దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 3 లక్షల మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ది చెందిన గ్రామాలే వికసిత్ భారత్ కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
0: హమారే సీమావర్తీ గావో మే వికాస్ కి ఆకాంక్ష ఔర్ దేశభక్తి కి భావన యే హమ్ బరాబర్ బరాబర్ ఔర్ కభీ తో లగ్తా హై కి ఉన్కే లియే ఖుద్ సే జ్యాదా దేశ్ హోతా హై. దేశ్ పెహలే, బాకీ సారీ సువిధాయే బాద్ మే. యే హమ్కో సీమావర్తీ గావో మే ఖాస్ అనుభవ ఆతీ హై. ఔర్ ఇస్లియే ఉద్దేశ్ యే థా కి దేశ్ కే అలగ్ అలగ్ జిలో కే యువా హిమాచల్, ఉత్తరాఖండ్ ఔర్ లద్దాఖ్ కే గావో కి యాత్రా కరే.
1: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లు వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చుననే ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్ లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు.

0: గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయి చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022 సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా మూడోసారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పతకం గెలుచుకున్నారు. మీరాబాయి చాను సాధించిన ఘనతపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్టపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్ లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 పంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కరవశం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ది వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రాన్సరీ నోటు రాసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రగడ రవితేజ గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి సంభాషణ.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మానవీయ బంధాలు అన్ని కూడాను ఈ రోజుల్లో మనం ఆర్థిక బంధాలుగా చూస్తూ ఉన్నాం. ఆర్థిక లావాదేవీలు మనిషి యొక్క దూరాన్ని కూడా పెంచుతుంది అనేది జగమరిన సత్యం. మరి ఒకనొక రోజుల్లో ఆర్థిక లావాదేవీలు స్పష్టంగా ఉండేవి, ప్రస్ఫుటంగా దాన్ని వాళ్ళు ఫాలో అయ్యేవారు. కానీ నేడు ఆర్థిక లావాదేవీలు చేయాలంటే జంకవలసిన పరిస్థితి నెలకొల్పింది. ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా ఈ లావాదేవీలు ఆర్థికంగా ఒకరి నుంచి ఇంకొకరి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు అది మనకి బ్యాంకులు అయితే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది, కానీ వ్యక్తికి వ్యక్తికి మధ్య ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోనే గతంలో మన పూర్వీకులు ఒక ప్రామిసరీ కాగితాన్ని రాసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. కాలక్రమేణా అది మనతో పాటు ప్రయాణం చేస్తూ ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. అసలు ఈ ప్రామిసరీ నోటు యొక్క విలువ ఎంతవరకు ఉంటుంది, దాన్ని ఎలా మనం వినియోగించుకోవచ్చు, దాని మీద అప్పు ఇచ్చిన వారికి ఉన్నటువంటి హక్కు ఏంటి, అప్పు తీసుకున్న వారికి దాని మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి, ఇత్యాది విషయాలు మనం తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి మంత్రి ప్రగడ రవితేజ గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. వారిని సాధారణంగా మా స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం అండి రవితేజ గారు.
4: నమస్తే సార్.
3: ఈ ప్రామిసరీ నోటు అనేది మనం చాలా వరకు వింటూ ఉన్నాం. ఎందుచేతనంటే ఆర్థిక లావాదేవీలన్నీ కూడాను నమ్మకం మీద కాకుండా పత్రాల మీద జరుగుతున్నప్పుడు ప్రామిసరీ నోటు ఫస్ట్గా మనం చూస్తున్నాం. తెల్ల

0: మీద కాకుండా ఒక కలర్ఫుల్ కాగితం మీద ప్రామిసరీ నోట్ జరుగుతుంటుంది. అసలు ప్రామిసరీ నోటు అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటారు
1: సార్? సహజంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రామిసరీ నోట్లోనే ప్రామిస్ అనే మాట ఉంది. ఏంటి ఆ ప్రామిస్? ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక ఆర్థిక లావాదేవీ. ఏ అనే వ్యక్తికి డబ్బు అవసరమైంది, తీసుకుంటాడు ఎవరి దగ్గర నుంచి, బి అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నాడు అనుకోండి. అతనికి ఈ వ్యక్తి ప్రామిస్ చేస్తూ ఒక నోట్ రాసిస్తాడు. ఏమని, నేను ఫలానా ఏ అనే వ్యక్తి ఫలానా చోట ఉంటున్నాను, నా వయసు, నా యొక్క వివరాలు, బి అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటున్నాను, నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ రోజున నీకు మళ్ళీ తిరిగి నేను ఇవ్వగలవాడను. అంటే ప్రామిసరీ నోట్లో ఫస్ట్ పాయింట్ ప్రామిస్, నేను తిరిగి ఖచ్చితంగా నీకు డబ్బు తిరిగిస్తాను అనేదే అన్నమాట ప్రామిస్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా పూర్వం ఇప్పుడైనా డబ్బులు మనకు అవసరం అనుకోండి, ఏదన్నా ఒక సొసైటీయో లేదంటే బ్యాంకో లేదా ఏదన్నా ఒక ఆర్గనైజేషన్కో మనం వెళ్ళినప్పుడు, మీరు చెప్పింది వాస్తవం, చాలా రకాల పత్రాలు వాళ్ళు అడిగినవి అన్నీ సమర్పించాల్సి వస్తుంది. కానీ ఈ ప్రామిసరీ నోటు ద్వారా ఏంటి అంటే దాని విలువ ఇద్దరు మనుషులు వ్యక్తిగతంగా, ఇచ్చిన వ్యక్తి కానీ తీసుకున్న వ్యక్తి కానీ లేని రోజున, వీళ్ళు డబ్బులు ఇచ్చారనో తీసుకున్నారనో ఏదో ఒక ఆధారం ఉండాలి కాబట్టి, మనం ఒక ప్రామిసరీ నోట్ని సింపుల్గా, అది ఉండటానికి గ్రీన్ కలర్లో చిన్నగా ఉంటుంది, ఒక బుక్ షాప్లో ఒక 2 రూపాయలు పెడితే దొరుకుతుంది, దాని మీద మనం ఒక 2 రూపాయల రెవెన్యూ స్టాంప్ను అతికిచ్చి ఆ 2 స్టాంపుల మీదుగా సంతకం పెట్టాలి తీసుకున్న వ్యక్తి.
0: ఓకే,
1: తర్వాత ఆ ప్రామిసరీ నోట్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది దాని మీద ఖచ్చితంగా సాక్షులు కూడా ఉండాలి. మరి ఇద్దరి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, డబ్బుల ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండిపోకుండా ఒక మినిమం ఒక 2 సాక్షుల్ని పెట్టుకొని వాళ్ళ ఎదురుగా ఈ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటం అనేది కనుక రాతపూర్వకంగా జరిగితే అది కోర్టులో కూడా వ్యాలిడ్ అవుతుంది.
0: మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మనకి చెక్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అది మనము డేటెడ్ చెక్ వేసిస్తాము, ఎంప్టీ చెక్స్ కూడా ఇస్తుంటాం. కానీ కొంతమంది ప్రామిసరీ నోట్ ఏం చేస్తారంటే డేట్ వేయకుండా, అమౌంట్ రాయకుండా ఓన్లీ సంతకం పెట్టి మాత్రమే లావాదేవీలు జరుపుతున్నారు. ఫ్యూచర్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ మొత్తంలో రాసుకోవడం కానీ లేకపోతే డేట్ మార్చుకోవడం కానీ జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు మరి అక్కడ అప్పు తీసుకునే వ్యక్తి దీన్ని బాధ్యుడు అంటారా, లేకపోతే అప్పు ఇచ్చే వ్యక్తి బాధ్యుడు అంటారా, ఇది అప్పు తీసుకునే వ్యక్తి యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది తీసుకునేటప్పుడు?
1: సార్, నిజానికి అలా ఖాళీ నోట్ల మీద కానీ ఖాళీ పేపర్ల మీద కానీ సంతకాలు పెట్టడం అనేది అసలు లీగల్గా కరెక్ట్ కానే కాదు. అది అసలు లీగల్ ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా లేదు. చెక్కులో సింపుల్గా చెప్పాలేంటంటే ఫ్యూచర్ డేట్ అంటే పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. నేను ఆ రోజున నువ్వు ఈ చెక్ చేసుకోవచ్చు అని రాసిస్తాను. కానీ ప్రామిసరీ నోట్లో పోస్ట్ డేటెడ్ ప్రామిసరీ నోట్లు ఉండవు సార్. ప్రామిసరీ నోట్లో ఆ యొక్క మ్యాటర్ ఎలా ఉండాలి, ఈ రోజున ఫలానా రోజున ఫలానా వ్యక్తి దగ్గర, ఈ ఫలానా వ్యక్తి అయిన నేను ఇతని దగ్గర అప్పు తీసుకుంటున్నాను, 2 రూపాయలు అనేది ధర్మ వడ్డీ, అంటే కోర్టు కూడా 2 రూపాయలు వడ్డీ వరకే తీసుకుంటుంది, అంటే 2% ఇయర్లీ 24%, అంటే 2 రూపాయల వడ్డీ వరకే తీసుకుంటుంది, 100కి 2 రూపాయలు, 100,000కి 2,000. ఈ విధంగా 24% దాటకుండా కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లీగల్ గా రాయాలి సార్, ఖచ్చితంగా రాయాలి. ఎంటీ ప్రామిసరీ నోట్ అనేది అసలు వ్యాలిడ్ కాదు సార్, అలా ఇవ్వకూడదు. ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇద్దరూ దానికి బౌండ్ అయి ఉండాల్సిందే. అలా ఇవ్వటం అనేది, అలా నేను ఖాళీది ఇచ్చాను అతను చెప్తే అది కోర్టు యాక్సెప్ట్ చేయదు, అది లీగాలిటీ లేదు. దానికి ఖాళీది ఇచ్చానని అతను అనకూడదు, ఖాళీది తీసుకున్నానని ఇతను అనకూడదు.
0: ప్రకారం మరి మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా మారుతూ ఉంటాయి. ఎంత ప్రాణ స్నేహితులైనా ఎంత తెలిసిన వారైనా కూడాను సమయం వాళ్ళని అక్కడ మరి అప్పు తీర్చలేని పరిస్థితికి నెట్టివేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా ప్రామిసరీ నోటు ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, అప్పు తీసుకున్నారో, అటువంటి వ్యక్తి పైన అప్పు ఇచ్చిన వ్యక్తికి ఎలాంటి హక్కు ఉంటుంది?
1: సార్, ఇప్పుడు ప్రామిసరీ నోటు రాసే రోజు ఏ రోజైతే మనం దాని మీద డేట్ వేస్తామో ఆ రోజు నుంచి ఆ ప్రామిసరీ నోటుకి 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది.
0: ఓకే,
1: 3 సంవత్సరాలలోపు అతను ఎప్పుడైనా డబ్బుని తిరిగి అడగచ్చు, ఇవ్వలేని పక్షంలో అతని మీద ఒక సివిల్ దావా మనీ సూట్ వేసుకోవచ్చు.
0: ఓకే,
1: ఇప్పుడు సివిల్ దావా ఫైల్ చేసుకున్నప్పుడు కోర్టు ప్రొసీడింగ్ ఎట్లా ఉంటుందంటే సార్, ప్రామిసరీ నోట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు, ఏ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు అవసరమయ్యి బి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు, 24% వడ్డీ చొప్పున తీసుకుంటాడు. తీసుకుంటాడు, ఒక 2 నెలల్లో 3 నెలల్లో వడ్డీ కడతాడు, తర్వాత కట్టలేడు. ఇతను కూడా సరే ఓకే, వ్యాపారం చేస్తున్నాడు లేకపోతే కుటుంబ అవసరాలు తీసుకున్నాడు కాబట్టి ఒక 4 నెలలు వెయిట్ చేస్తాడు, లేదా 1 సంవత్సరం వెయిట్ చేస్తాడు, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఇతనికి తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు టైం ఉంటుంది కదా తిరిగి వసూలు చేసుకోవడానికి అయినా, కోర్టులో వేసుకోవడానికైనా ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. కోర్టులో ఫైల్ చేస్తాడు. చేసిన తర్వాత కోర్టు ఆ సంతకం నిజమైనా కాదా, ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అనేది ప్రామిసరీ నోట్లో ఉన్న

0: తీసుకున్న వ్యక్తిని, అలాగే అప్పు ఇచ్చిన వ్యక్తిని, అలాగే సాక్షి సంతకాల్లో సాక్షులు ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళని పిలిచి కోర్టు ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఒక డిగ్రీ అనేది ఇస్తుంది. ఎవరైతే అప్పు ఇచ్చాడో అతను డిగ్రీ పొందుతాడు. డిగ్రీ జడ్జిమెంట్ నథింగ్ బట్ ఏంటి అంటే, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నది వాస్తవం, ఈ యొక్క ప్రామిసరీ నోటు ద్వారా అది ప్రూవ్ చేయబడింది, కాబట్టి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 10 లక్షల రూపాయలు విత్ ఇంట్రెస్ట్ ఈరోజు వరకు కలిపి ఇవ్వాల్సిందే అని ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్కి లోబడి ఏ అనే వ్యక్తి వెంటనే డబ్బులు తిరిగి బి వ్యక్తికి ఇచ్చినా పర్లేదు. ఒకవేళ ఇవ్వని పక్షంలో అతని మీద ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఈపీ, ఎవరికైతే డిగ్రీ ఫేవర్గా వచ్చిందో జడ్జిమెంట్, వాళ్ళే ఒక ఈపీ ఫైల్ చేసుకుంటారు కోర్టులో. చేసుకొని అతని ఆస్తులను, అతని శాలరీలో లేదా అతని దగ్గర ఉన్న ఇంట్లోకి వస్తువులో వాటిని జప్తు చేసి వాటిని ఆక్షన్ వేసి ఆ డబ్బుల్ని వాళ్ళు రికవరీ చేసుకోవడానికి ఫుల్ రైట్ ఉంది. ప్రామిసరీ నోటుకి ఉన్న విలువ ఏంటి, అలాగే ప్రామిసరీ నోటు ఎవరైతే తీసుకుంటారో అంటే అప్పు ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఏంటి, ఈ రెండు కూడా లీగలే సార్, లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని నడుస్తాయి.
1: మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ప్రామిసరీ నోటు రాసుకున్నారు, సాక్షుల సంతకం కూడా జరిగింది, కుటుంబ సభ్యులు ఎవరు లేరు, సాక్షులు ఎవరో ఫ్రెండ్షిప్లోనో లేకపోతే నైబర్స్లో ఉన్నారో సంతకాలు పెట్టేశారు. కాలం అనుకూలించక ఇద్దరిలో ఎవరో ఒకరు కాలం చేసినప్పుడు వాళ్ళకున్నటువంటి ఎవరైతే ఆర్థికంగా వాళ్ళకి లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రామిసరీ నోటు మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందా?
0: అంటే ఇచ్చిన వ్యక్తి లేనప్పుడు అంటారా, తీసుకున్న వ్యక్తి,
1: ఇచ్చిన వ్యక్తి లేకపోయినా సందర్భాలు ఉంటాయి, తీసుకున్న వ్యక్తి లేనప్పుడు సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు వీరు వారి పైన క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందా?
0: ఉంటుంది సార్, రెండు రకాలుగా ఉంటుంది.
1: ఎలా ఉంటుంది?
0: ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్టు అతను అప్పు తీసుకున్నాడు బి అనే వ్యక్తి దగ్గర, దురదృష్టవశాత్తు ఈ ప్రామిసరీ నోటు యొక్క వ్యాలిడ్ పీరియడ్ లోనే ఏ అనే వ్యక్తి చనిపోయాడు అనుకోండి, బి అనే వ్యక్తి వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ మీద ఇయ్యచ్చు, సూట్ ఫైల్ చేయొచ్చు. ఎందుకు అంటే అసలు ముందు ప్రామిసరీ నోటు ఏ నిమిత్తం తీసుకున్నాడో చూడాలి సార్. మనం డబ్బు ఎందుకు తీసుకున్నాడు, ప్రామిసరీ నోట్లో ఏమని రాశాడు, కారణం రాయాలి. కుటుంబ అవసరాల నిమిత్తం అని రాశారా, బిజినెస్ పర్పస్ అని రాశారా, పిల్లల చదువుకని రాశారా, ఇలాంటివన్నీ కూడా లీగల్ సార్. నేను బెట్టింగ్ ఆడటానికి 10 లక్షలు తీసుకుంటున్నాను, డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాను, లేదా ఇంకేమన్నా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కి వాటికి మాత్రం డబ్బులు తీసుకున్నట్టు అందులో రాస్తే అసలు ఆ ప్రామిసరీ నోట్ని కోర్టు కూడా వ్యాలిడ్ చెయ్యదు.
1: ఓకే,
0: కాబట్టి ఖచ్చితంగా తీసుకునే వ్యక్తి కుటుంబం కోసమో చదువుల కోసమో వ్యాపారం కోసమో తీసుకుంటాడు. అలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాజ్ అనేది మనం చూపించవచ్చు, ఇతను కుటుంబ అవసరం కోసమే తీసుకున్నాడు కాబట్టి వీళ్ళ లీగల్ హెయిర్స్ మీద మేము సూట్ ఫైల్ చేస్తున్నాం, ఇతను వ్యాపారం కోసం తీసుకున్నాడు, ఆ వ్యాపారం అలానే ఉంది, వాళ్ళ కుటుంబం నడుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద మనం లీగల్ హెయిర్స్ వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు, లేదా అతని ఆస్తులు ఏమైనా ఉన్నాయి అతని పేరు మీద ఆయన మరణించే నాటికి ఆ ఆస్తుల్ని అటాచ్ చేస్తూ కూడా కోర్టు ప్రొసీడింగ్స్ నడిపించి ప్రొసీడింగ్స్ అయ్యేంత వరకు ఆ యొక్క ఆస్తుల్ని మూవబుల్స్ ఆర్ ఇమూవబుల్స్, లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఒక ఎంప్లాయీ అయి ఉండొచ్చు, అతను చనిపోయినప్పుడు ఏమవుతుంది అతనికి డెత్ బెనిఫిట్స్ వస్తాయి, ఆ అమౌంట్స్ కూడా అటాచ్ చేసి ఉంచవచ్చు, కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యేంత వరకు కూడా అటాచ్మెంట్లో ఉంచి ఒకవేళ కేసు నెగ్గితే మనం వాటిని ఈపీ వేసుకొని జప్తు చేసుకొని ఆ అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు.
1: ఇదంతా ఒక ఎత్తు అయితే, అప్పు ఇచ్చిన వ్యక్తి కాలం చేస్తే అతనికి లీగల్ హెయిర్ ఉన్నటువంటి వ్యక్తులు అప్పు తీసుకున్న వ్యక్తి మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం
0: 100% చేసుకోవచ్చు సార్, 100% చేసుకోవచ్చు.
1: అంటే ఇది మా నాన్నగారు ఇచ్చారు కదా, మీ నాన్నగారు సంతకం ఉంది మాకు సంబంధం లేదు అనేసి వీళ్ళు అనడానికి అవకాశం ఉంటుంది?
0: లేదు సార్, ఇప్పుడు ఎవరైతే తీసుకున్న వ్యక్తి చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందో, ఇచ్చిన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ లీగల్ హెయిర్స్ కి తిరిగి తీర్చాల్సిన బాధ్యత కూడా ఇటువైపు ఉంటుంది కదా, ఈక్వల్ లైబిలిటీ.
1: లీగల్ గా చూస్తే ఒక ప్రామిసరీ నోటుకు 3 సంవత్సరాల పీరియడ్ అన్నారు, 3 సంవత్సరాలలో అప్పు తీర్చలేని సందర్భాలు, ఎందుకంటే ఆర్థికంగా అందరికీ అంత వెసులుబాటు ఉండకపోవచ్చు, అప్పు తీర్చలేని సందర్భాలు ఉన్నప్పుడు దాన్ని రీవ్రైట్ చేసుకోవాలా లేకపోతే ఇంకొక కొత్త ప్రామిసరీ నోట్ రాసుకోవాలా?
0: అక్కర్లేదు సార్, అదే ప్రామిసరీ నోట్లో ఆ ప్రామిసరీ నోట్ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని అనుకుంటే ఆ ప్రామిసరీ నోట్ వెనకాల మనం రాసుకోవచ్చు, ఈ రోజున ఐ మీన్ ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి డబ్బు ఇచ్చాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ January 1, 2023 ఇచ్చాడు అనుకుందాం, January 1, 2026 ప్రామిసరీ నోట్ అనేది క్లోజ్ అయిపోతుంది 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక. ఆ లాస్ట్ డే కానీ ఈ మీరు చెప్పిన ఈ టైం గ్యాప్లో ఈ 3 సంవత్సరాలలోపు కానీ కొంత అమౌంట్ తీరుస్తున్నానని అతను గనక రాసి ఒక 5,000 అయినా సరే, 10 లక్షల రూపాయల్లో 1,000 రూపాయలైనా సరే నేను ఇచ్చాను, మిగిలిన 9,99,000 రూపాయలకి నేను ఇంకా అప్పు ఉన్నాను అని రాస్తే ఆ రోజు నుంచి మళ్ళీ 3 సంవత్సరాల ఆ యొక్క ప్రామిసరీ నోటు వ్యాలిడ్ అవుతుంది.
1: ఇలా ఎంతకాలం పొడిగించుకోవచ్చు?
0: ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు సార్, వీళ్ళు ఇష్టం, అది వాళ్ళిద్దరు ఇష్టం, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు ఎంతకాలమైనా నడుస్తుంది.

0: ఉపద్రవాలు సంభవించినప్పుడు లేకపోతే ఇతరత్ర కారణాల వల్లనో ఇద్దరి మధ్య సఖ్యత ఉంది, ప్రామిసరీ నోట్ రాసుకున్నారు, కాలగర్భంలో అది కలిసిపోయింది, వాళ్ళకి ఒరిజినల్ దొరకలేదు, ఇతను అప్పు తీరుస్తాడు. అప్పుడు ఒరిజినల్ దొరకకపోతే పరిస్థితి ఏంటి?
1: ఒరిజినల్ దొరకకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు ప్రస్తుతానికి బిఎన్ఎస్ఎస్ అవుతుంది అది, అందులో చాలా చక్కగా ఏం చెప్పారంటే, ఒరిజినల్ కాగితం దొరకని పక్షంలో దాని జిరాక్స్ ఉన్నా కూడా దాన్ని కోర్టు వారు ఎలవ్ చేసి దాన్ని మార్క్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్.
0: అప్పుడు జిరాక్స్ కూడా ఉండదు, అప్పు తీర్చే వ్యక్తి అప్పు పట్టుకొని తీర్చేశాడు.

0: దాని జిరాక్స్ ఉన్నా కూడా దాన్ని కోర్టు వారు ఎలవ్ చేసి దాన్ని మార్క్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్.
1: అప్పుడు జిరాక్స్ కూడా ఉండదు, అప్పు తీర్చే వ్యక్తి అప్పు పట్టుకొని తీర్చేశాడు మొత్తంగా. ప్రామిసరీ నోట్ నేను రాసిన కాగితం నాకు ఇచ్చేయమంటాడు, అతని దగ్గర ఒరిజినల్ కాగితం లేదు, జిరాక్స్ లేదు, అప్పుడు ఏంటి పరిస్థితి?
0: కొత్తగా ఒక కాగితం రాసుకొని ఎవరైతే ఇద్దరు సాక్షి సంతకాలు ప్రామిసరీ నోట్లో ఇంతకుముందు పెట్టుంటారో వాళ్ళ సమక్షంలోనే మళ్ళీ గనక తిరిగి ఇచ్చినట్టయితే మనం కొత్తగా రాసుకునే కాగితంలో క్లియర్గా రాసుకోవచ్చు, ఫలానా 1 జనవరి 2023 తీసుకున్న అప్పుని నేను 25 డిసెంబర్ 1 తిరిగిస్తున్నాను వీళ్ళ సమక్షంలో, ఆ యొక్క ప్రామిసరీ నోటు ఏదైతే ఆ రోజు రాసుకున్నదిందో అది ఎక్కడ దొరికినా ఈ రోజు నుంచి ఇన్వాలిడ్ అని క్లియర్గా ఓ మంచి కాగితం రాసుకొని మళ్ళీ దానికి సాక్షులను పెట్టుకుంటే గనక ఈ కాగితం ఎప్పటికైనా అప్పు తీర్చిన వ్యక్తికి కూడా
1: ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా
0: ఇచ్చినట్టుగా ఒక రిసిప్ట్ కూడా పనికొస్తుంది.
1: ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రామిసరీ నోటు ఇవ్వడం పుచ్చుకోవడం అనేది కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రామిసరీ నోట్ తీసుకున్నప్పుడు ఆ ప్రామిసరీని ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎక్కడైనా దాన్ని ఎన్రోల్ చేయించడం కానీ లేకపోతే దానికి ఒక పన్ను కట్టడం కానీ జరుగుతుందంటారా?
0: ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం లేదు సార్. ఒకటి, ప్రభుత్వం కానీ చట్టపరంగా కానీ ప్రామిసరీ నోటుకు ఒక లిమిటేషన్ అంటూ ఏం లేదు. అంటే ప్రామిసరీ నోటు మీద ఇంతే రాయాలి అని అయితే ఎక్కడ చెప్పబడలేదు సార్. ఎంతైనా రాసుకోవచ్చు. కానీ మనము సహజంగా ఏం చేస్తాం సార్, ఒక 5 లక్షలు 10 లక్షలు అయితే మనం క్యారీ చేయగలిగే అమౌంట్ లాంటివి అయితే ఇచ్చేస్తాం క్యాష్ రూపంలో. యాక్చువల్గా 2016 తర్వాత నుంచి ఏం చేయాలి, 2 లక్షలు మించి క్యాష్ అనేది క్యాష్ రూపంలో ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇవ్వాలి. కాబట్టి అలాంటి చిన్న చిన్న అమౌంట్స్కి ఒక ప్రామిసరీ నోటు ద్వారా వెంటనే గెట్ ఆన్ అయిపోతాం. కానీ ఎప్పుడైతే కాస్త పెద్ద అమౌంట్ 50 లక్షలు 1 కోటి రూపాయలు లాంటివి ఉన్నాయనుకోండి, సహజంగా ఏం చేస్తాం సార్, అంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక మార్ట్గేజ్ అడుగుతాం. బ్యాంకులైనా మనమైనా ఒక ష్యూరిటీగా ఇంకెవరినన్నా వ్యక్తిని పెట్టడము, ఏదైనా ప్రాపర్టీని మార్ట్గేజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు.
1: అప్పుడు కూడా ప్రామిసరీ నోట్ రాయాల్సిందేనా?
0: అప్పుడు ప్రామిసరీ నోట్ అవసరం లేదు సార్. ప్రామిసరీ నోట్ అంటే ఏ బంధము ఏ లింకు లేకుండా అవుట్ రైట్ గా ఈ వ్యక్తికి బాకీ అని చెప్పి ఒక సింపుల్ ఇన్స్ట్రుమెంట్. కాకపోతే అందులో ఖచ్చితంగా ప్రామిస్ ఉండాలి అండ్ డిమాండ్ ఉండాలి. అంటే మీరు డిమాండ్ చేసినప్పుడు నేను తిరిగి తీరుస్తానన్న మాట అందులో ఖచ్చితంగా ఉండాలి. డిమాండ్ చేయటానికి, డిమాండ్ చేస్తే ఇవ్వడానికి ఈ తీసుకునే వ్యక్తి ఒప్పుకున్నట్టుగా ఉంటేనే ఆ ప్రామిసరీ నోటుకి ఖచ్చితంగా కోర్టులో కూడా విలువ వస్తుంది.
1: రవితేజ గారు, ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం, అంతా కూడాను ప్రొఫార్మస్ వస్తూ ఉన్నాయి, ప్రింటెడ్ మ్యాటర్ వస్తూ,
0: అవును సార్,
1: జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్,
0: అవును సార్.
1: మరి దీంట్లో డిమాండ్ అనేది ఎక్కడ కూడా మనకి
0: ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే మీరు ప్రామిసరీ నోటు తీసుకుంటారో అందులో ఇందుకు వడ్డీ నెలకి 1 రూపాయికి 100కి డాష్ పెట్టారు అంటే మీరు ఎంత రాస్తారు, ఫిల్ చేస్తాం పై ఎక్స్ట్రా చొప్పున నెలసరి కాంపౌండ్ వడ్డీతో అయ్యే అసలు ఫాయిదాలు మొత్తం మీకు గానీ మీ ఆర్డర్ పొందిన వ్యక్తికి గానీ మీరు అడిగినప్పుడు మీ గ్రామంకు తెచ్చి ఇచ్చి ఈ ప్రామిసరీ నోటు మీ చేత రద్దు రాయించు పుచ్చుకోగలవాడను మీరు అడిగినప్పుడు అని ఉంది చూసారా, ఇదే డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి సార్.
1: దీనికి ఖచ్చితంగా స్టాంప్ పెట్టాల్సిందేనా?
0: ఖచ్చితంగా పెట్టాల్సి.
1: వితౌట్ స్టాంప్ కొంతమంది రాస్తున్నారు.
0: రాస్తారు
1: అంటే స్టాంప్ అందుబాటులో లేకపోవడమో లేకపోతే అది భయభ్రాంతులకు గురి చేస్తుందనే నమ్మకం లేకపోవడం వల్ల స్టాంప్ లేకుండా కూడా రాస్తున్నారు.
0: అవును సార్.
1: ఇది ఎంతవరకు సంబంధం?
0: స్టాంప్ లేకుండా రాసినంత మాత్రాన ప్రామిసరీ నోటు చెల్లదు అంటానికి లేదు సార్. దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ యాక్ట్ లోకి వెళ్ళాలి మనం. అందులో ఏముంటుందంటే మీరు ఏదైనా ఒక కాగితం ఖచ్చితంగా ఒక స్టాంపు ఉండాలి అని రిజిస్ట్రేషన్ అండ్ యాక్ట్లో చెప్పబడిన కాగితానికి కనుక స్టాంపు మిస్ అయితే దానికి మనం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది, ఇంపౌండింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోటు మీద 1 రూపాయి స్టాంప్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ మనం దీని మీద అతికిచ్చుకోకుండా సంతకాలు పెట్టారనుకోండి, దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు వారు ఏం చెప్తారంటే నీకు ఆ రోజు నువ్వు స్టాంప్ డ్యూటీ కట్టలేదు కాబట్టి, అంటే స్టాంపు దీని మీద లేదు కాబట్టి దీనికి నేను కొంత ఫైన్ వేసి నీకు స్టాంపు డ్యూటీ కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాను అంటారు. అది కూడా మనం పిటిషన్ ఫైల్ చేయాలి. ఆ రోజున పొరపాటున మేము స్టాంపు అందుబాటులో లేక మేము పెట్టాము, ఆ ఇంపౌండింగ్ ఎంతైనా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని. ఆ ఇంపౌండింగ్ ఎంత ఉంటుంది అంటే చట్ట ప్రకారం 10 టైమ్స్ వరకు ఉంటుంది, అంటే 10 రెట్ల వరకు ఎంతైనా చేయొచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు కోర్టు. 10 రెట్లు ఇవ్వచ్చు, 9 రెట్లు ఇవ్వచ్చు, 8 రెట్లు ఇవ్వచ్చు.
1: ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే.
0: ఖచ్చితంగా ఆ యొక్క స్టాంప్ ఉంటేనే దానికి విలువ అని చెప్పినప్పుడు ఆ స్టాంపు మిస్ అయితే పొరపాటునో లేదా ఆ సందర్భంలో మిస్ అయినప్పుడు దాన్ని మళ్ళీ మనం సరి చేసుకొని మనం కట్టి ఫైన్ కట్టి దాని ద్వారా ఈ యొక్క డాక్యుమెంట్ని వ్యాలిడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది.
1: యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఇంతవరకు కొన్ని 100ల కేసులు చూశారు. ఇప్పుడు కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఈ ప్రామిసరీ నోటు కేసులు, లావాదేవీల విషయంలో వచ్చిన కేసులు ఫైనల్ అవ్వడానికి

0: సార్ జస్టిఫికేషన్ రావడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది?
1: సమయం అనేది కోర్టు చేతుల్లో కూడా లేదు సార్, ఎందుకంటే చట్టం అందరికీ సమానంగానే ఉంటుంది. ఎవరైనా వాళ్ళ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికో లేదా వాళ్ళ యొక్క వాళ్ళకి న్యాయం కోరుకోవడానికో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి సాక్ష్యాలని వాళ్ళు కోర్టు ముందు ప్రవేశపెడుతుంటారు, అలా సాక్ష్యాలని ప్రవేశపెడుతున్న సమయంలో సాక్ష్యాలని తెచ్చుకునే సమయంలో పట్టే సమయమే కోర్టు యొక్క సమయం పడుతుంది తప్ప కోర్టు ఏం టైం వేస్ట్ చేయదు సార్. ఎంత తొందరగా కేసులు క్లోజ్ అయితే అంత మంచిదని భావిస్తారు.
0: చాలా మంది ఏంటంటే ప్రామిసరీ కేసు కోర్టుకి వెళ్ళింది అని అంటే అది సంవత్సరాలు పడుతుంది, జీవిత కాలాలు కూడా గడుస్తాయంటే
1: చెప్తున్నాను కదా సార్, అవతల పార్టీలు వాళ్ళు ఒక పిటిషన్ వేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రామిసరీ నోటు కేసు కూడా జెన్యున్ గా అతను తీసుకుంటేనే అతను సంతకం పెడితేనే వచ్చిందని మనం చెప్పలేం, అలా అని ప్రతిది జెన్యున్ కాదని చెప్పలేం. మోర్ దాన్ ఎక్కువ కేసులు పడేది జెన్యున్ కేసులే, జెన్యున్ గా ప్రామిసరీ నోటు రాసినవి పడుతుంటాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఆ సంతకాలు ముందు చేసి వదిలేస్తారు డేట్లు ఏమి వేయకుండా. నిజానికి 3 సంవత్సరాలు దాటితే ఆ ప్రామిసరీ నోటు వేయడానికి అవకాశం లేదు, వాళ్ళనికని వాళ్ళు ఏం చేస్తారు కొత్త డేట్లు వేసి తీసుకొని వస్తారు. ఈ విధంగా వాడు మరి 3 సంవత్సరాలు దాటిపోయింది కదా ఇచ్చి, కాబట్టి 3 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వీడికి కోర్టులో వేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఇది ఇప్పుడు కాదు 6 సంవత్సరాల క్రితం పెట్టిన సంతకం, ఇది నా సంతకం ఇప్పుడు పెట్టలేదు, నేను 3 సంవత్సరాల క్రితం పెట్టలేదు, లేదా ఈ డేట్ ఏదైతే వేసాడో ఆ డేట్ నాడు అసలు నేను ఆ ప్రామిసరీ నోట్ ఇవ్వలేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఇతను కూడా చేస్తుంది ప్రతివాది.
0: దీనివల్ల సమస్య ఉంది,
1: సమస్య ఉంది, టైం కూడా ఇందుకని ఎక్కువ పడుతూ ఉంటుంది తప్ప ఎవరు ఇంటెన్షనల్గా లీడ్ చేయరు సార్. లాయర్ కూడా వాళ్ళ క్లయింట్ల ఒత్తిడి ద్వారా వాళ్ళు ముందుకు పోతుంటారు, కోర్టు కూడా ముందుకు పోతుంటుంది. సమయం ఎందుకు పడుతుంది అంటే సహజంగా కోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉంటాయి, అన్ని కేసుల్ని ఒకేసారి పరిష్కరించలేరు కాబట్టి వాయిదాలు అడిగినప్పుడు పిటిషన్లు ఫైల్ అయినప్పుడు దాని మీద కౌంటర్ ఫైల్ చేయడానికో ఆర్గ్యుమెంట్లు చెప్పడానికో కోర్టు వారు మళ్ళీ దాని గురించి చదివి ఆర్డర్లు తయారు చేయడానికో ఇలా సమయం పడుతుంది తప్ప ఎవరు కావాలని అయితే ఇంటెన్షనల్గా కోర్టు ప్రొసీడింగ్స్ని డ్రాగ్ చేయరు సార్ సహజంగా.
0: బాగుందండి. ముఖ్యంగా అప్పు తీసుకునేటప్పుడు అప్పు తీసుకునే వ్యక్తి అప్పు ఇచ్చే వ్యక్తి ఈ ప్రామిసరీ నోటు విషయంలో పక్కడ్బందీగా అందులో ఉన్నటువంటి టర్మ్స్ అన్ని కూడాను చదివి దాన్ని ఫుల్ఫిల్ చేసి ఎంత తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అవసరార్థం ఏంటి, అది ఎంత పర్సంటేజ్ వడ్డీ ఉంటుంది, తిరిగి రీపేమెంట్ ఎప్పుడు చేయవచ్చు, ఇవన్నీ కూడా కులంకుషంగా రాసినప్పుడు మాత్రమే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వాలి.
1: అవును సార్.
0: అప్పు తీసుకునే వాళ్ళు కూడా ఇవన్నీ ఫుల్ఫిల్గా రాస్తేనే ఫ్యూచర్లో ఎలాంటి పొరపు వచ్చి రాకుండా, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రాకుండా, కోర్టు ప్రాంగణం కోర్టు మెట్లెక్కే అవకాశాలు రాకుండా ఒక సఖ్యమైనటువంటి వాతావరణంలో ఈ లావాదేవీలన్నీ కూడా జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అవును సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మనకి బయట దొరికే ప్రామిసరీ నోటు ప్రింటెడ్ ఫామ్ లో ఉంటాయి సార్. పైన అమౌంట్ ఎంత అనేది రాయాలి, దాని పక్కన తేదీ డేట్ ఏ రోజు తీసుకుంటున్నారో డేట్ వేస్తాం, తర్వాత ఎవరైతే అమౌంట్ ఇస్తున్నారు ఎవరిస్తారో వాళ్ళు నోటు రాయించుకుంటారు వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళ డీటెయిల్స్ రాస్తాం, పూర్తి డీటెయిల్స్ రాయాలి సార్ ఎప్పుడైనా. నెక్స్ట్ వచ్చి ఎవరైతే రాసిస్తున్నారు అంటే అప్పు తీసుకున్న వాళ్ళు రాసిస్తారు ఆ ప్రామిసరీ నోట్ని. మ్యాక్సిమం టైమ్స్లో చెప్పాలంటే కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే ఎవరైతే నిజంగా అప్పు తీసుకుంటున్నారో వాళ్ళ చేత్తోనే ఆ ప్రామిసరీ నోటు మొత్తాన్ని ఫిల్ చేయించడం అనేది బెటర్.
0: ఓకే.
1: అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళది అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు, నెక్స్ట్ లైన్ ప్రామిస్, మీరు అడిగినప్పుడు మీకు తెచ్చిచ్చి నేను నా ప్రామిసరీ నోట్ నేను వెనక్కి తీసుకుంటాను. కింద అమౌంట్ తీసుకునే వాళ్ళ సంతకం ఉంటుంది, లెఫ్ట్ లో ఇద్దరు సాక్షులు ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినందుకు.
0: సాక్షుల విషయం వస్తే సాక్షులు సంబంధికులు ఉండొచ్చా లేకపోతే వాళ్ళకి కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్ళు ఉండొచ్చా?
1: ఎవరైనా ఉండొచ్చు సార్. సాక్షులకు ఖచ్చితంగా బయట వాళ్లే ఉండాలి ఇంట్లో ఉండాలని ఏం లేదు, ఇద్దరు మనుషులు. అంటే చట్టం ఎలా భావిస్తుంది అంటే జెన్యున్ గానే మనిషిని భావిస్తుంది చట్టం. ఏ రోజైనా సరే ఒక మనిషికి అన్యాయం జరిగితే అతనికి ఒక ప్రొసీజర్ చెప్తుందే తప్ప, సో దాని ప్రకారం చూస్తే ఇద్దరు మనుషులు సాక్షులు ఎవరైనా ఉండొచ్చు. సహజంగా ఎవరిని పెట్టుకుంటాం, డబ్బు ఇచ్చేవాళ్ళకే అనుకూలంగా పెట్టుకుంటాం.
0: ఓకే.
1: ఎందుకంటే తీసుకునేది అవతల వాళ్ళు కాబట్టి ప్రామిసరీ నోటు మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం మన అనుకూల వ్యక్తుల్ని పెట్టుకుంటాం. బెటర్ థింగ్ ఏంటి అంటే ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు అటువైపు పెట్టుకోవటం ఇంకా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు డబ్బు తీసుకునే వ్యక్తి వైపు ఉన్న సాక్షుల్ని పెట్టుకున్నాం అనుకోండి, అతనికి మనసు మారిందాక మీరు అన్నట్టు ఆ యొక్క డబ్బు ఇవ్వాల్సిన ఉద్దేశం లేదనుకోండి, ఆ సాక్షి అతను తెప్పిస్తాడా కోర్టుకి? అతను తెప్పిస్తాడు కోర్టుకి. మరి డబ్బు తీసుకునే వ్యక్తి ఇబ్బంది పడతాడు కదా. కాబట్టి డబ్బు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అనుకూలమైన సాక్షుల్ని పెట్టుకుంటుంటారు సహజంగా. సాధారణ
0: ప్రామిసరీ నోట్

0: తీసుకున్నారో లావాదేవీలు జరిగిపోయాయి. ఇది ఎవరి దగ్గర ఉండాలి?
1: ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వాళ్ళ దగ్గరే ప్రామిసరీ నోటు జాగ్రత్తగా ఉండాలి.
0: ఇంట్లో జెరాక్స్ కాపీ తీసుకోవచ్చా?
1: తీసుకోవచ్చు సార్, తప్పకుండా తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా. ఖాళీ ప్రామిసరీ నోట్లు ఎప్పుడూ రాయొద్దు. ఇది నేను ఒక లాయర్గా నాకున్న అనుభవంతో నేను ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఖాళీ వాటి మీద సంతకాలు పెట్టకండి. అయితే అవుతుంది, డేట్ వేయండి, ఫిల్ చేయండి, ప్రామిసరీ నోట్ని ఫిల్ చేసుకున్నాక ఆ జిరాక్స్ని మీ దగ్గర పెట్టుకుంటే అవతల వ్యక్తి రేపు దాన్ని మాడిఫికేషను మాల్ ప్రాక్టీసో చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అది ఇద్దరికీ మంచిది.
0: మీరు ఇంతకుముందు చెప్పారు 3 సంవత్సరాల కాల పీరియడ్లో దాన్ని మనం రీవ్రైట్ చేసుకోవచ్చు అనేసి.
1: అవును సార్.
0: అప్పు తీసుకున్న వ్యక్తి రీవ్రైట్ చేయడానికి ఒప్పుకోవడానికి, ప్రామిసరీ నోటు వ్యాలిడిటీ అయిపోవాలనే తలంపుతోనే అతను ఆలోచించి రీవ్రైట్ చేయడానికి ఒప్పుకోనప్పుడు మరి అప్పు ఇచ్చిన వ్యక్తి యొక్క పరిస్థితి
1: వెళ్లాల్సిందే సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు కదా, లాస్ట్ డే ఆఫ్ ఆ 3 ఇయర్స్ అనే టైం పీరియడ్ లో కూడా అతను కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. అతను లేదు లేదు ఇంకొక నెల రోజులు ఆగమని బదిలినాడతాడు ఫర్ ఎగ్జాంపుల్. సరే, ముందు నేను కోర్టులో ఫైల్ చేసుకుంటా, నువ్వు అమౌంట్ ఇస్తే కోర్టులో సూట్ విత్డ్రా చేసుకుంటాడు, సింపుల్. లేదంటే ఇతని యొక్క లిమిటేషన్ పోతుంది కదా, ఇతను ఇంకెప్పటికీ ఏం చేయలేడు.
0: అది ఒకసారి లాప్స్ అయిపోయిందంటే
1: ఇంకేం చేయడానికి లేదు.
0: తర్వాత ఏమి అవకాశం ఉండదా?
1: లేదు సార్. ఎందుకంటే చట్టం 3 సంవత్సరాలు టైం ఇచ్చింది మీకు. ఇంకా
0: అప్పు ఇచ్చే వాళ్ళకంటే అప్పు తీసుకునే వాళ్ళు 1.25 లక్ష చట్టపరమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు.
1: అవును సార్.
0: ఇది కనుక వాళ్ళు తెలుసుకుని అప్పు ఇచ్చిన వ్యక్తి బై మిస్టేక్ మర్చిపోవడం వల్ల లేకపోతే ఇతర కారణాలలో ఇలాంటి ప్రామిసరీ నోట్ లాప్స్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి?
1: ల్యాబ్స్ అంటేనే ఇంకా మీరేం చేయడానికి లేదు. మీకు చట్టం ఒక టైం ఇచ్చింది, 3 సంవత్సరాలు ఇచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసుకోవాలి. దాని బాధ్యత ఎవరిది?
0: ఇచ్చిన వ్యక్తి.
1: ఇచ్చిన వ్యక్తిదే. సో ఇచ్చే వ్యక్తి ఇప్పుడు ఈ నోట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే,
0: అవును,
1: 2 సంస్థల మధ్యలోనో లేకపోతే కార్పొరేషన్ల మధ్యలోనో కాదు, వ్యవస్థల మధ్యలో ఏమి ఉండదు, ఇద్దరు ఇండివిజువల్ వ్యక్తుల మధ్యలో కాబట్టి పూర్తిగా అతను స్వతంత్రం. అతను కేసు అయినా వేసుకోవచ్చు లేదా డబ్బును వదులుకోవచ్చు. ఈ 2 సందర్భాలు చట్టం ఇచ్చినట్టేగా 3 సంవత్సరాల వ్యవధిలో పోని మీరు అడిగిన ప్రశ్నే తీసుకుందాం. అతను డబ్బు ఇచ్చి ఏ కోమాలోకి వెళ్ళిపోతాడు, ఈ ప్రామిసరీ నోట్ ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. 3 సంవత్సరాల తర్వాత ప్రామిసరీ నోట్ ల్యాబ్స్ తర్వాత బయటకు వస్తాడు. ఇది గనక అతను ప్రూవ్ చేసుకుంటే, ఇది గనక నేను ఇలా ఇలా జరిగిందని ప్రూవ్ చేసుకుంటే కోర్టు ఖచ్చితంగా అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది.
0: అప్పుడు అవకాశం ఉంటుంది ఒక స్పెషల్ కేసు కింద.
1: ఖచ్చితంగా.
0: ఓకే. ఏది ఏమైనా లావాదేవీలు జరుగుతున్నప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఇలాంటి ప్రామిసరీ నోట్లు రాసుకుని ఆర్థిక లావాదేవీలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అడ్వకేట్ రవితేజ గారు చెప్పినట్టుగా ప్రతి వారు ప్రామిసరీ నోటు ఫుల్ఫిల్ చేయాలి, సార్ చెప్పినట్టుగా ప్రతి కాలాన్ని ఫిల్అప్ చేయాలి, అందులో ఎప్పుడు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంత పర్సంటేజ్ వడ్డీ, దాన్ని తిరిగి ఎప్పుడు రీపేమెంట్ చేస్తాం, ఏ రకంగా చేస్తాం, ఇది కూడా మొత్తంగా రాసుకుని స్టాంప్ మీద సంతకం చేసినప్పుడు మాత్రమే ఇది వ్యాలిడిటీ అవుతుంది. ఇచ్చేవారు జాగ్రత్త పడాలి, తీసుకునేవారు కూడా జాగ్రత్త పడితే ఇరు వర్గాల వారికి ఒక ధైర్యంగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రామిసరీ నోట్ల మీద మరికొంత సమాచారాన్ని మరొక కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం అండి రవితేజ గారు.
1: నమస్తే సార్.
2: మీరింతవరకు ప్రామిసరీ నోటు రాసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రగడ రవితేజ గారితో శ్రీ కొలిపాక శంకర్రావు గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
5: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
4: 9989679076.
5: మరొక నెంబర్ 7989701158.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: చిన్నపాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసేజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. ఎల్నినో అంటే మీకు తెలుసా? ఎల్నినో గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపుకు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్ని ఎల్నినో అని అంటారు. ఇది కేవలము ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైనటువంటి ప్రకృతి ప్రక్రియ. సాధారణంగా కనిపించే ఎల్నినో పరిస్థితులతో పోలిస్తే ఈసారి సముద్రము వేడెక్కుతున్న వేగము తీవ్ర భిన్నంగా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే కొందరు ఈ ఎల్నినోను గాడ్జిల్లా ఎల్నినోగా అభివర్ణిస్తున్నారు. 2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్నటువంటి తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్నినో ఇప్పటి వరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని మోడల్స్ సూచిస్తున్నాయి.

గతంలో 1997-98లో నమోదైన ఎల్నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఆ తరువాత 2015-16 ఎల్నినోలో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు 2026 ఎల్నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి. ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారము 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగము ఈసారి ఎల్నినో బలంగా మారే అవకాశాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్లోని 3.4 ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి. ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైనటువంటి ఎల్నినోగా నిలిచే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్ 6 మైకెల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపుకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఎల్నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహము సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపుకు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయి. ఈసారి ఎల్నినో తీవ్రత మాత్రమే కాదు, అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఇందులో మరో ఆసక్తికర అంశమేంటంటే సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది, కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కటము నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శక్తివంతమైన ఎల్నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు సంభవించే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు వేడిగాలులు పెరగవచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడము, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గటము, నీటి కొరత, అటవీ అగ్ని ప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. భారత్కు ఎల్నినో ప్రభావము అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలపై దీని ప్రభావము ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్నినో సంవత్సరంలో ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయము, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడము, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత ఋతుపవనాలపై ఎల్నినోతో పాటు హిందూ మహాసముద్రం డైపోల్ స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో ఇలాంటి శక్తివంతమైన ఎల్నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023-2024 ప్రపంచ రికార్డు స్థాయి వేడిని చూసింది.

0: ఇప్పుడు మరో బలమైన ఎల్నినో కూడా తోడైతే ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులు సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతము పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పెరుగుతున్నటువంటి వేడి రాబోయే రోజుల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా అన్నదే కీలకంగా మారుతున్నటువంటి అంశము. గార్జిల్లా ఎల్నినో నిజంగా బలపడితే దాని ప్రభావము పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశము ఉంది.
1: సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకునే వారి మనసులో ఒక ముఖ్యమైన సందేహం మాత్రం తప్పకుండా వస్తుంది. అదేంటంటే, సోలార్ ప్యానెళ్లు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాయి, వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అని. ఈ విషయాలే తెలుసుకుందాం. పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన కారణంగా ప్రస్తుతం చాలామంది సౌరశక్తి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇళ్ల పైకప్పుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అన్ని చోట్ల సోలార్ ప్యానెళ్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకునే వారి మనసులో ఒక ముఖ్యమైన సందేహం మాత్రం తప్పకుండా వస్తుంది. అదేంటంటే, సోలార్ ప్యానెళ్లు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాయి, వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అని. నిజానికి సోలార్ ప్యానెళ్లు ఒక నిర్దిష్ట తేదీకి ఒక్కసారిగా పనిచేయడం ఆపేసే పరికరాలు కావు. కాలక్రమేణా అవి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. అందుకే వాటి జీవితకాలాన్ని పూర్తిగా పనిచేయడం ఆగిపోయే సమయంతో కాకుండా పనితీరు తగ్గుదల ఆధారంగా అంచనా వేస్తారు. సాధారణంగా మంచి నాణ్యత కలిగిన సోలార్ ప్యానెళ్లు 25 నుంచి 30 సంవత్సరాల వరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. చాలా కంపెనీలు తమ ప్యానెల్స్పై 25 సంవత్సరాల పనితీరు వారంటీ కూడా అందిస్తాయి. అయితే దీనర్థం 25 ఏళ్ల తర్వాత ప్యానెల్ పూర్తిగా పనికిరాదని కాదు. ఆ సమయానికి అది ప్రారంభ దశతో పోలిస్తే కొంత తక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని మాత్రమే అర్థం. ఉదాహరణకు, కొత్తగా అమర్చిన సోలార్ ప్యానెల్ 100% సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తే 25 సంవత్సరాల తర్వాత అదే ప్యానెల్ దాదాపు 75 నుంచి 85% సామర్థ్యంతో పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోదు, కానీ సామర్థ్యం కొద్ది కొద్దిగా తగ్గుతుంది. సోలార్ ప్యానెళ్ల జీవితకాలం అనేక సాంకేతిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్యానెల్ తయారీలో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత, వాతావరణ పరిస్థితులు, తయారీ సాంకేతికత, పనితీరు పరీక్షలు వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. అలాగే ప్రతి సంవత్సరం ప్యానెల్ పనితీరు కొంతమేర తగ్గడం సహజం. దీనినే డీగ్రేడేషన్ రేట్ అంటారు. మంచి నాణ్యత గల సోలార్ ప్యానెల్లో ఈ డీగ్రేడేషన్ రేటు సాధారణంగా సంవత్సరానికి సుమారు 0.5% మాత్రమే ఉంటుంది. అయితే అధిక వేడి, ధూళి, భారీ వర్షాలు, తుఫానులు వంటి వాతావరణ పరిస్థితులు ప్యానెళ్ల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. సరైన ఇన్స్టలేషన్, సమయానికి శుభ్రపరచడం, నిర్వహణ చేయడం ద్వారా వాటి జీవితకాలాన్ని మరింత పెంచుకోవచ్చు. చాలా సందర్భాల్లో సోలార్ ప్యానెళ్లు 30 సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగకరమైన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఫామ్ హౌస్లు, చిన్న ఇళ్లల్లో పాత ప్యానెళ్లను ఇప్పటికీ వినియోగిస్తారు. అందుకే సోలార్ ప్యానెల్ కొనుగోలు చేసే సమయంలో కేవలం ధరను మాత్రమే కాకుండా కంపెనీ విశ్వసనీయత, వారంటీ, తక్కువ డీగ్రేడేషన్ రేట్, బిల్డ్ క్వాలిటీ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఎంపిక చేసుకుంటే సోలార్ ప్యానెల్ దశాబ్దాల పాటు విద్యుత్ ఉత్పత్తిలో సహాయపడతాయి.

మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు.

0: కథకారం అందించారు శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు ఆవస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉన్నటువంటి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సి ఆనర్స్ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉంది. మొత్తం 284 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ సీట్లు 230, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 54 ఉన్నాయి. ఈ కోర్సు యొక్క కాల వ్యవధి 4 సంవత్సరాలు. కాలేజీల వారీగా సీట్లు ఈ విధంగా ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ రాజేంద్రనగర్ హైదరాబాద్ రెగ్యులర్గా 90 సీట్లు, సెల్ఫ్ ఫైనాన్స్లో 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ మోజర్లా వనపర్తి జిల్లాలో రెగ్యులర్లో 80, సెల్ఫ్ ఫైనాన్స్లో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ మల్యాల మహబూబ్ నగర్ జిల్లాలో రెగ్యులర్లో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్లేమీ లేవు. కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెగ్యులర్ ప్రాతిపదికన 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్లేమీ అందుబాటులో లేవు. అభ్యర్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన ఇతర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ 10+2 విధానంలో లేదా తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ సబ్జెక్టులు చదివి ఉండాలి. తెలంగాణ ఈఏపి సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ప్రవేశాలు ఖరారు చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ జూలై 29, 2026. దరఖాస్తుల సవరణ అనేది 1 ఆగస్టు 2026 ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపుకోవడానికి ఆన్లైన్ చిరునామా https://skitghu.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 30, 2026. మరొక ప్రకటన. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 582 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిసులు 292, టెక్నీషియన్ అప్రెంటిసులు 290 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 582 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ట్రేడ్ల విషయానికి వస్తే అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, బాయిలర్, కెమికల్

0: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సి పాస్ అయి ఉండాలి. కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. వయసు విషయానికి వస్తే జూన్ 30, 2026 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యార్హత, మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.iocl.com https://www.iocl.com ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 28, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి శ్రోతలుత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989607 6.
2: మరొక నెంబర్ 7989707158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసేజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, 2 రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
4: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా వినండి మల్లమ్మ కథ చిత్రం నుంచి. సుశీల పాడిన పాటకి దాశరథి సాహిత్యం అందించగా SP కోదండపాణి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు రామవరం పంజాబ్ గడ్డ 18వ వార్డు సుద్దాల బస్తీ నుండి గంగారపు శంకర్, చంద్రకళ, గంగారపు దుర్గాప్రసాద్ అమ్ములు, డాక్టర్ పుష్పలత, మల్లేష్, కుమారి, రాజు, సాగర్, మహేష్, వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, స్వాతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి జాకీ చిత్రం నుంచి జానకి పాడిన పాటను వినిపించమంటున్నారు. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్న పాసి, కన్న పాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, రాజా, మౌనిక, శ్రీలాస్య, రాధాపాసి, రోహిత్, రోషిణి, దివ్యశ్రీ, అక్షయ్, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కిన్నెరలహరి కార్యక్రమం ఇప్పుడు వినండి. దేవత చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాటను వినిపించమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ, భద్రమ్మ, కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేందర్, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజకోట రహస్యం చిత్రం నుంచి. ఘంటసాల సుశీల పాడిన పాటకి సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించగా విజయ కృష్ణమూర్తి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధర్ణి వీరందరి కోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
4: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి శారద చిత్రం నుంచి. సుశీల పాడిన పాటకి చక్రవర్తి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెరల హరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జోడి చిత్రం నుంచి. సుజాత శ్రీనివాస్ పాడిన పాటకి బోనచంద్ర సాహిత్యం అందించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకల్ల సర్వయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి తాండ్ర పాపారాయుడు చిత్రం నుంచి కేజేఎస్ దాస్ సుశీల పాడిన పాటకి సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కరీపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెరల హరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అడవి రాజా చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామ

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరిగా వినండి. రాజ్ కుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమంటున్నారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు కిన్నెరల హరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. కిన్నెరల హరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వాతి ముత్యం చిత్రంలోని పాటలు వింటారు.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

నమ పమగరి సవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మనిని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాకిట తగ జణు

మీరింతవరకు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వాతిముత్యం చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి ఆలు మగలు చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆకలి రాజ్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: రాపమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: మీరు వింటున్న పాట అలా వైకుంఠపురంలో, చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పాట.

మీరు విన్న పాట విమానం చిత్రం నుంచే. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హలో చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయం సరిగ్గా 11 గంటలు. ఇప్పుడు వినండి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట చిత్రం గ్రీకు వీరుడు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వినండి. పాటకు రచన సిరివెన్నెల, సంగీతాన్నందించారు రాజ్కోటి.

మనసున్న మహారాజు ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ అనురాధ పౌడ్వాల్ పాడిన పాట వినండి. పాటకు రచన వేటూరి, సంగీతాన్ని అందించారు వందేమాతరం శ్రీనివాస్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఆయుధం చిత్రం నుండి కుమార్ సాను నిష్మ పాడిన పాట వినండి. పాటకు రచన చిన్ని చరణ్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757.

0: 757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అబ్బాయి గారి చిత్రం నుండి పాటకు రచన భువనచంద్ర, సంగీతం కీరవాణి. ఇప్పుడు వినండి మీరు పాడిందే మరో పాట. రచన భువనచంద్ర, సంగీతం రాజకోటి, చిత్రం పేరు సీతారత్నం గారి అబ్బాయి.

0: ఆకాశమంతా ఈ చిత్రం నుండి కైలాష్ కేర్ పాడిన పాట వినండి. పాటకు రచన వేటూరి, సంగీతం విద్యాసాగర్.
1: హాయ్, నమస్తే, నేను ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాను. ముందుగా ఈ సీడీ మీరు కొన్నందుకు ఐ లవ్ గంటో తోటి వారిని బంధం అనుకుంటున్నారా కదా. ఈ పాట వినండి.

చక్రి సంగీతాన్ని సమకూర్చి కౌసల్యతో కలిసి పాడిన పాట వినండి. చిత్రం పేరు అమ్మాయిలు అబ్బాయిలు. ఈ చిత్రానికి రచన, ఈ పాటకు భాస్కర భట్ల.

0: యమదొంగ చిత్రం నుండి పాట వినండి. ఎన్టీఆర్ మమతా మోహన్ దాస్ పాడిన పాట, రచన జొన్న విత్తుల, సంగీతం కీరవాణి.
1: ఏం కావాలా?

కార్తీక్ సంగీత పాడిన పాట వినండి. చిత్రం పేరు మహాత్మా. ఈ పాటకు రచన సిరివెన్నెల, సంగీతం విజయ్ ఆంటోనీ.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట వినండి. చిత్రం ఆహుతి, పాటకు రచన మల్లెమాల, సంగీతం సత్యం.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: పిఎం జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: మరింతవరకు పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

0: సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయ్ చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తు పాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं

0: నిరసనల కారణంగా పార్లమెంటు ఫెస్టివల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తు పాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.
0: आते सफलो ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
2: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ओपोजिशन हो सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: పేపర్ లీక్ జరిగే ఏ సంఘటన అయినా ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షాస్మృతి నిబంధనలు ఉన్నాయి. లోక్సభలో లిస్టు చేసిన జెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకు ముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత్ అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచివేయడం గానీ, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గానీ సీఆర్పీఎఫ్ దళం దేశంలో

0: అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాఘవన్ కృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్టపతి, ప్రసిద్ద శాస్త్రవేత్త, భారతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ, అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25 తేదీన డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరైదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలలో మధుమేహ వ్యాధి ప్రభావం గురించి డాక్టర్ పి. ఉషాబాలాగారి ప్రసంగం వింటారు.
1: విజ్ఞాన శాస్త్రం వల్ల మన జీవితాలు ఎంతో సుఖవంతంగా ఉంటున్నాయనేది వాస్తవం. మరో ప్రక్క నేటి నాగరికత, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఆహారపు కల్తీలు అనేక రోగాలకు కారణాలవుతున్నాయి. అలా

సమాజంలో చాపకింద నీరులా కనపడకుండా విస్తరిస్తున్న వ్యాధి మధుమేహం. దీనినే డయాబెటీస్ అని, షుగర్ వ్యాధి అని అంటుంటాం. డయాబెటీస్ని ఒక వ్యాధి అనడం కన్నా శరీరంలో జరిగే ఒక మార్పు అనడం సమంజసం. రక్తంలో ఉండాల్సిన గ్లూకోజ్ శాతం ఎక్కువైతే దానిని డయాబెటీస్ అంటాం. గర్భవతుల్లో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే మొట్టమొదటిసారిగా గర్భిణీ సమయంలో రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉందని తెలిస్తే దానిని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ప్రతి 100 మంది గర్భిణీల్లో దాదాపు 14 నుండి 15 మందికి ఈ సమస్య తలెత్తుతున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి నిర్ధారణకు WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పద్ధతి ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటిస్తారు. కానీ వారి ప్రమాణాల కంటే మన దేశంలోని గర్భిణులకు తక్కువగా ఉండాలన్నది అనుభవజ్ఞుల సూచన. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ నిర్ధారించడానికి పరగడుపున 75 గ్రాముల గ్లూకోజ్ పొడిని నీటిలో కలిపి తాగిస్తారు. 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ శాతం 120 మిల్లీగ్రాముల లోపు ఉంటే పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ ఉంటే 2 వారాలు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుని చూడాలి. అప్పటికీ 120 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే వెంటనే ఇన్సులిన్తో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఇన్సులిన్ కనిపెట్టక ముందు డయాబెటీస్ ఉన్న స్త్రీలు అరుదుగా గర్భవతులు అయ్యేవారు. ఒకవేళ గర్భం దాల్చినా శిశు నష్టం ఎక్కువగా జరిగేది. ఆధునిక వైద్య శాస్త్రం పురోగతి చెందిన ఈ రోజుల్లో డయాబెటీస్ ఉన్న స్త్రీలు మిగతా స్త్రీలలాగా గర్భం ధరించి ఆరోగ్యవంతమైన బిడ్డను కనవచ్చు. ఇంట్లో రక్తంలో గ్లూకోజ్ పరీక్ష తరచుగా చేసుకుంటూ దానికి అనుగుణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు డాక్టర్ సలహా ప్రకారం చేసుకుంటూ గ్లూకోజ్ శాతం బాగా నియంత్రించడం వల్ల తల్లికి బిడ్డకు ఏ హాని లేకుండా చూడవచ్చు. గర్భం రావటం, కడుపులో బిడ్డ పెరుగుతుండటం అనేవి స్త్రీ శరీరంలో ఎన్నో హార్మోన్స్తో ముడిపడిన అంశాలు. ఈ సమయంలో ఎన్నో హార్మోన్స్ చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచేవే. శరీరంలో ఒక్క ఇన్సులిన్ హార్మోన్ తప్ప వేరేది కూడా రక్తంలో గ్లూకోజ్ తగ్గించలేదు. దీనితో శరీరంలో సాధారణంగా తయారవుతున్న ఇన్సులిన్ హార్మోన్ సరిపోని పరిస్థితి రావటం వల్ల మధుమేహం వస్తుంది. గర్భవతుల్లో డయాబెటీస్కి వాడే బిళ్ళలు వాడకూడదు. ఇవి మాయ ద్వారా బిడ్డకు చేరి లో షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఆహార నియంత్రణ వల్ల రక్తంలో గ్లూకోజ్ అదుపులో లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్తో వైద్యం ప్రారంభించాలి. ఇప్పుడు రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్లో లేకపోతే బిడ్డపై తల్లిపై ప్రభావాలు ఏమిటో చూద్దాం. ముందుగా తల్లిపై ఈ డయాబెటీస్ ప్రభావాలు ఏంటో చూద్దాం. మొదట్లో చెప్పినట్టు గర్భం వచ్చాక ఈ మధుమేహం అయితే వారిని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అలా కాకుండా టైప్ 1 డయాబెటీస్ అంటే బాగా చిన్న వయసులో షుగర్ వ్యాధి ఉండి వాళ్ళకి 21-22 సంవత్సరాలు వచ్చి వివాహం జరిగి గర్భం దాల్చేసరికి అప్పటికే వారికి 10-12 సంవత్సరాల నుండి డయాబెటీస్ ఉన్నట్లు కదా. వీరిలో బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ లేకపోతే గర్భం రావటం కష్టం. ఒకవేళ వచ్చిన రిపీటెడ్ అబార్షన్స్ అంటే గర్భస్రావం తరచుగా జరుగుతుంది. గర్భం వచ్చాక బీపీ అంటే రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఎక్కువ. అలానే కంటి లోపలి పొర రెటీనాలో మార్పులు జరగచ్చు. దీనిని ప్రొలిఫరేటివ్ రెటినోపతి అంటాం. కాబట్టి తరచుగా రక్తంలో గ్లూకోజ్ శాతం అలానే బీపీ చెకప్ చేసుకుంటూ ఉండాలి. కంటి పరీక్ష కూడా చేయించుకోవాలి. మొదటిసారిగా గర్భం దాల్చాక వచ్చే మధుమేహం చాలా వరకు కాన్పుతో తగ్గిపోతుంది. ఇది తాత్కాలికమే కావచ్చు, కానీ మళ్ళీ గర్భిణీ వస్తే మళ్ళీ మధుమేహం రావచ్చు. అలానే కొద్ది సంవత్సరాల్లోనే వీరికి పూర్తి స్థాయిలో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వీరిని పొటెన్షియల్ డయాబెటిక్స్ అంటాం. మధుమేహం బారిన పడిన గర్భిణీల్లో దాదాపు 30% మందికి ఆ తరువాత 10 సంవత్సరాల్లోపే మధుమేహం వస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి గర్భిణీలకు మధుమేహం వచ్చినప్పుడు చికిత్స చేసి దానిని కాన్పు వరకు నియంత్రణలో ఉంచడం ద్వారా తల్లికి బిడ్డకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ తర్వాత కూడా 3 నుండి 6 నెలలకు ఒకసారి రక్తంలో గ్లూకోజ్ శాతం చూసుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో త్వరగా మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. సాధారణంగా మన సమాజంలో గర్భిణీ సమయంలో స్త్రీలను చాలా ప్రత్యేకంగా చూస్తారు. పనులేమీ చేయనివ్వకుండా పుష్టికరమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో పళ్ళ రసాలు, నెయ్యి వంటి బలవర్ధకమైన పదార్థాలు, స్వీట్స్ ఇటువంటివి ఎక్కువ పెట్టడం వల్ల బాగా బరువు పెరుగుతారు. మామూలుగా ప్రసవించే లోపు 9 నుండి 10 కిలోల కంటే పెరగకూడదు. ఆహారంలో మామూలు కంటే గర్భిణీలకు 300 నుండి 400 క్యాలరీల శక్తి అధికంగా అవసరం. ఇవి తాజా కూరగాయలు, పళ్ళు,

0: పప్పు దినుసులు, ఆకుకూరలు, రాగులు, గోధుమలు వంటివి తీసుకోవటం వల్ల మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవటమే కాకుండా బరువు ఎక్కువగా పెరగరు. అదే స్వీట్లు, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, కేక్స్ లాంటివి షుగర్తో పాటు బరువును కూడా పెంచుతాయి. ఇప్పుడు మధుమేహం వల్ల పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం ఏంటో చూద్దాం. కడుపులో పెరుగుతున్న బిడ్డకు గుండె, కాలేయం వంటి కీలక అవయవాలన్నీ దాదాపు 6 వారాలకే ఏర్పడి పెరుగుతుంటాయి. కాబట్టి ఈ సమయంలో తల్లికి మధుమేహం వచ్చి ఆమె గ్లూకోజ్ అదుపులో లేకుంటే కడుపులో బిడ్డ ఎదుగుదల కూడా చాలా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. 11వ వారంలో బిడ్డ క్లోమం అంటే ప్యాంక్రియాస్లో బీటా కణాలు ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. అప్పటికే తల్లికి మధుమేహం ఉన్నట్లయితే తల్లి నుంచి వస్తున్న రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటున్న వాస్తవాన్ని బిడ్డ క్లోమం గుర్తిస్తుంది. వెంటనే దీనిని తట్టుకుంటానికి అది ఇన్సులిన్ ఉత్పత్తి మరింత ఎక్కువగా పెంచుతుంది. ఫలితంగా బిడ్డలో కొవ్వు నిల్వలు పెరిగి వాళ్ళు బాగా బరువుగా, లావుగా తయారవుతారు. దీంతో కాన్పు కష్టమవుతుంది. చాలా వరకు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తుంది. ఇక బిడ్డకు పుట్టగానే శ్వాసకోశ సమస్యలు, కామెర్లు, రక్తంలో కాల్షియము, గ్లూకోజ్ తగ్గిపోవటం ఇటువంటివి జరగచ్చు. కాబట్టి కాన్పు సమయంలో గైనకాలజిస్ట్తో పాటు ఫిజీషియను, పిల్లల డాక్టర్ కూడా ఉండటం అవసరం. హాస్పిటల్ కాన్పు అయితే తల్లికి బిడ్డకి ఏ సమస్య రాకుండా చూసుకోవచ్చు. 90% స్త్రీల్లో కాన్పు జరిగిన కొద్ది గంటలకే రక్తంలో గ్లూకోజ్ మామూలు స్థాయికి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే శరీరంలో నుండి మాయ వెళ్ళిపోగానే బయటికి దానిలో ఉండే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అన్నీ తగ్గిపోవటం వల్ల ఈ రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గటం జరుగుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఒక్కోసారి ఆపేయాల్సి వస్తాయి దీనివల్ల. కాబట్టి కాన్పు జరిగిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ పరీక్ష 6 గంటలకు ఒకసారి పరీక్ష చేసుకుంటూ ఇన్సులిన్ తగ్గించటం కానీ ఆపేయటం కానీ చేయాలి. కాన్పైన 6 వారాలకు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసుకుని డయాబెటీస్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గర్భవతుల్లో మధుమేహం ఉన్నా కూడా తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు.
1: మీరింతవరకు గర్భిణీ స్త్రీలలో మధుమేహ వ్యాధి ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ పి. ఉషాబాలా గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

0: ప్రియదర్శిని, స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ, ఏ పటలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈరోజు సాయంత్రం 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో తొలకరిలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా ఎన్పీవీ ద్రావణం తయారీ విధానం గురించి తెలుసుకుంటారు.

రేపు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా రేపు ఉదయం 7:25 డాక్టర్ గడ్డం చేతన్ గౌడ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి

0: 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 2 ఏళ్లలోనే ఈ స్టేషన్ ను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి సిరిసిల్ల, 2028 జూన్ నాటికి వేములవాడ, 2029 నాటికి కొత్తపల్లికి రైల్వే అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 48,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని, తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు, 3 బుల్లెట్ రైళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్టు కొనుగోలు చేసి తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ,
1: 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం.
0: దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్ తో పాటు ఇకపై జై యువ నినాదంతో ముందుకు సాగాలన్నారు. హైదరాబాద్ లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, సిబిఎస్ఈ, నీట్ వంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, ఉచిత స్కూటర్లు, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు వంటి యువతకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటిలో ప్రభుత్వం విఫలమైందని విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో కొనియాడారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ప్రశ్నించని నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. రాష్ట వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వర్షపాతం లోటుతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఉత్తర తెలంగాణ అభివృద్దికి మరొక కీలక అడుగు పడిందని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 2,278 కోట్ల రూపాయల పైచిలుకు పరిపాలన అనుమతికి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. భారత వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

0: సంయుక్తంగా అభివృద్ది చేయనున్న ఈ ఎయిర్ ఫీల్డ్ వల్ల పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా రాష్టంలోనే తొలి స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,72 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 47,379 విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గత ఏడాదితో పోలిస్తే 2,278 మంది అదనంగా చేరారని చెప్పారు. గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖాధికారి అజ్మీరా రామ్దాస్ పేర్కొన్నారు. క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆరు తడి పంటల సాగుపై దృష్టి సారించాలని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. రైతు కేంద్రంలో ఆరు తడి పంటల విత్తనాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు రైతు వేదికల్లో కంది, జొన్న, పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న తదితర ఆరు తడి పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ 80% పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమ పరిధిలో సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్టంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. గ్రామాల్లో భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి లక్ష్మీనారాయణ అధికారులకు సూచించారు. ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన వృధాగా పోయే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్టానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: కార్యక్రమంలో వినండి పి లక్ష్మీ రాఘవి గారి కథానిక ఎత్తుకు పై ఎత్తు.
1: అయ్యో పిన్ని, ఏం కావాలి నీకు? నన్ను పిలవచ్చుగా, ఎందుకు లేవాలనుకుంటున్నావు? కంగారు పడుతూ వచ్చి అడిగింది రాధ. ఏమిటే కంగారు నీకు రాధ? కదిలితేనే కందిపోతానా ఏం? ఇలా అయితే ఇకపై అయినట్లే. నవ్వుతూ అనగానే, సరే సర్లే, అక్కడేమో మా ఆయన్ని పిల్లల్ని వదిలేసి నేను వచ్చిందెందుకు? నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే కదా రాధ అంది. విజయమ్మ, ఈ టాబ్లెట్లు టానిక్ వేసుకోముందు, లేదా అంటే మీ మరిది మా వదిని నిన్ను ఎందుకు సరిగ్గా చూసుకోలేదు అంటూ నాకు చీవాట్లు వేయడం ఖాయం అంటూ అందించింది తోడికోడలు రమణి. ఇలా అన్నీ మీరే చూసేస్తూ నన్ను మర్చిపోయేలాగా నాకే చేస్తున్నారు. ఆ తర్వాత నా సొంత ఇంట్లో నేనే కొత్తదానిలా తిరగాలో ఏమో అంటూ నవ్వింది విజయ. ముందైతే అన్నీ మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకో. అదే మాకు 10,000. ఇంతమంది ఉండి నిన్ను లేవనిస్తే ఇంకేముంది అంది అలివేలు. అక్క, అందరి సంగతి వదిలే రాదు, ఇకపై నేనే ఉన్నానని గుర్తుపెట్టుకో. అందుకే సంగతి తెలియగానే నేను వచ్చేశాను. ఈ మాధవి అమెరికా నుండి వారం రోజుల్లో వరబోయే బావ కోసం ఎదురుచూస్తూ అతడి చేతిలో నీ చేయి వేసి మరీ అప్పగించాలి అనుకుంటోంది. అందుకే అప్పటిదాకా నాకే పెత్తనం కాస్త అప్పచెప్పు, అవునా? సరే, రెడీ, 1, 2, 3 అంటూ విజయం చూసి కన్నుగీటింది మాధవి. అబ్బబ్బా, వస్తూనే నువ్వు అదే గొడవ? అయినా ఇప్పుడు నాకేమైందని మీరంతా గొడవ చేస్తున్నారు? విజయ అడిగింది. అక్క, రేపు పుట్టబోయే బాబు నీ పోలికలతోనే మంచి హెల్దీగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి. నేను ఇచ్చేవన్నీ కూడా నువ్వు తింటూ ఉండాలి. ఇక ఈ మేడ దిగకుండాను ఇస్తూ ఉన్న మందులన్నీ కూడాను వాడుతూ ఉండాలి. నిన్న మేం ఇంటికి పిలిపించిన డాక్టరమ్మ కూడా అదే చెప్పింది కదా విజయమ్మ, మేడ మాత్రమే కాదు మంచం కూడా దిగకూడదు అంది. ఎందుకంటే నువ్వు బాగా నీరసంగా ఉన్నావట అంది అలివేలు. అబ్బబ్బా, అసలే కదలనివ్వకపోతే ఎలా? తిన్నది కాస్త అరగాల, తోటలోకెళ్ళి పచ్చని మొక్కల మధ్య పచారాలు చేసి రానివ్వండి అంటూ ఉండగానే అడ్డు వస్తూ, నోనో, అదేం కుదరదు, నిన్ను జాగ్రత్తగా తనకే అప్పగించమని నిన్ననే మా బావ కల్లోకి వచ్చి మరీ చెప్పాడు. ఇకపై అంత నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. గంగమ్మ, భోజనంలోకి ఏమేం చేయాలో ఎలా చేయాలో చెప్తా గాని పద అంటూ గంగమ్మ చేతిలోంచి జ్యూస్ గ్లాస్ అందుకుని బల్ల మీద పెట్టింది మాధవి. ఈ టాబ్లెట్స్ 2 వేసుకో, ఇప్పుడు ఈ జ్యూస్ తాగితే నీకు ఎంతో హాయిగా ఉంటుంది అంటూ అందించింది. మాధవి, మరీ అతిగా చేస్తే ఎలా? మా విజయ్కి మాత్రం తిరగాలని ఉండదా? నా ఫ్రెండ్ నేనే దగ్గరుండి ఈ గదిలోనే అటు ఇటు నడిపిస్తాగా, కాస్త ఆమెకి కాళ్ళు కూడా సాగుతాయి, తేలిగ్గా కూడా అనిపిస్తుంది. సరే, ఇక నువ్వు వెళ్ళి గంగమ్మకి చెప్పి వంట చేయించు, కాసేపు విజయం నే చూసుకుంటాలే అంటూ వచ్చిన భ్రమరం చూసి హాయిగా నవ్వింది విజయ. జ్యూస్ తాగాక విజయం జాగ్రత్తగా చేయి పట్టి అక్కడే నడిపిస్తూ ఎన్నో చిన్ననాటి సంగతులు ఇంకా ఆనాటి అల్లర్లు గుర్తు చేస్తూ ఓ అరగంట గడిపింది భ్రమర. దాంతో తనువు మనసు తేలికపడినట్లయి విజయ్కి హాయిగా నిద్రపట్టేసింది. అసలు స్వచ్ఛమైన స్నేహబంధం అంటూ ఉంటే ఇక జీవితంలో మనిషి కోరుకునేది ఏది ఉండదేమో. అందుకే అంత రిలీఫ్, అది మాటల్లో చెప్పలేంది. నిద్రలోకి జారుకుంటూనే అనుకుంది విజయ. ఆ రోజు తాను ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పరీక్షలు రాసి అలసిపోయి బయటికి వచ్చారు తాను, భ్రమర. అమ్మయ్య, ఇక మన చదువులు అయిపోయినట్లే కదా, కొంత రిలీఫ్ మనకి అంది భ్రమర. ఆ రిలీఫ్ ఎక్కడే, మనం చదవగానే సరిపోయిందా? పరీక్షలు రాస్తేనే అయిపోయిందా? అవతల రిజల్ట్స్ రావాలి, ఇంకా మంచి ర్యాంక్ కూడా రావాలి, ఆ పైన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆ వేటలో కూడా పడి పడి ఇంకెంతగా అలసిపోవాలో మనం అని తాను చెప్పింది. ఇక ఆపవే విజయ, మనకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, అది అతి త్వరలోనే వచ్చేస్తుందిలే అంది భ్రమర. ఏమిటో తమరి అతి ధీమా, పరీక్షలు కూడా రాయకముందే ఏదైనా జాబ్ను రిజర్వ్ చేసి పెట్టేశారా ఏం మీ వాళ్ళు నీకు అడిగింది విజయ. అయినా విజయం మనకి కాకపోతే ఇంకెవరు

క్వశ్చన్ చెప్పు, జవాబు నాది గ్యారంటీ అని భ్రమర అనగానే అలా ఎంత గట్టిగా ఎలా చెప్పగలవే అంది విజయ. ఎందుకు అంటే నువ్వు మంచి ర్యాంకులు తెచ్చుకోవడంలో దిట్టవి, సో నీకు జాబు గ్యారంటీ. నీకు జాబ్ వచ్చేయగానే మా భ్రమరకి కూడా ఇస్తేనే కానీ నేను జాయిన్ అవ్వను అని నువ్వు ఎలాగూ అంటావు కదా, అలా నాకు కూడా జాబ్ వచ్చేస్తుందిలే, ఎందుకంటే పాపం వాళ్ళు నిన్ను వదులుకోలేరు కదా అంది భ్రమర. అలాగే నేను అసలు ఏమీ అడగకుండానే నువ్వు పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకుండా హాయిగా జాబ్లో చేరిపోతాననుకో, అప్పుడేం చేస్తావు మరి? నవ్వుతూ అన్న విజయను చూసి భుజం మీద తట్టింది భ్రమర. వెంటనే నువ్వు అలా చేసే స్నేహితురాలివి కాదు అని నాకు తెలుసు కదా, అందుకే నాకు ఇంత ధీమా. అయినా అలా ఎలా అన్నదిస్తాను, నేను నీ భ్రమరని కదా అంది. అయితే ఇప్పుడు ఇంతకీ ఏం చేద్దాం అని విజయ అడిగింది. పద పద అలా వెళ్ళి చెరుకురసం తాగి వద్దాం, మనిద్దరికీ శరీరం మనస్సు కూడా చల్లబడాలి అంది భ్రమర. అంతలో ఆ బండి అబ్బాయి వీళ్ళ పక్కనే నుంచున్న దంపతులకి చెరుకురసం గ్లాసులు తెచ్చి అందించాడు. ఇదిగో బాబు, మాకు 2 గ్లాసులు చెరుకురసం తీసుకురా అంటూ డబ్బులిచ్చింది. సరేనమ్మా, కానీ 100కి చిల్లర ఉండదుగా, విడిగా చిల్లరివ్వండి అన్నాడు. పర్సు తీసి ఎంతవుతుందో కనుక్కొని డబ్బులిచ్చి పంపింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయాక మొత్తానికి కుర్రాడొకడు దొరికాడు నాకు, ఉన్న చిల్లరేదో పట్టుకుపోయాడు. సరేలే, జాబ్ వచ్చేసినట్లేగా మనకి. ఇక ఆ తర్వాత ఎలాగో ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని గోల మొదలెడతారు. పాపం ఎవరో ఒకడు వస్తాడు, ఆ 3 ముళ్ళు కూడా మనకి వేసేస్తాడు. అంతే కదా కథ కంచికి, ఇక మనం ఆ పెళ్లి కొడుకుతో పాటు అతగాడి ఇంటికి అంతేనా అంటూ ఉంటే ఆ కుర్రాడు వచ్చి 2 గ్లాసులతోనూ చెరుకురసం అందించాడు. భలే చల్లగా ఉందే, హాయిగా తాగు ముందు అని అంటూ విజయ్కి ఒక గ్లాస్ అందించింది భ్రమర. అవునవును భలే చల్లగా ఉంది అంటూ గ్లాస్ అందుకొని తాగబోతున్న విజయ్ చేతిలోని గ్లాస్ కాస్త కింద పడి ముక్కలైపోయింది. చెరుకురసం మొత్తం నేలపాలయ్యింది. తలెత్తి చూసింది విజయ, కోపంగా ముందుకొచ్చింది భ్రమర. ఆమె చేతిలో గ్లాస్ కూడా లాక్కుని విసిరేశాడు అతను. సారీ, ఇలా చేయక తప్పలేదు మరి నాకు అంటూ ఆ దంపతుల్ని చూపించాడు. అతడే వరుణ్. అటు చూడండి, ఆ చెరుకు మిషన్లో బల్లిపడింది అంతా రక్తం, అది తాగితే ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరూ చూసుకోకుండా తాగేసి కింద పడిపోయి నొరగలు కక్కుతున్నారు. మరి మీరు అలా అవ్వకూడదనే ఆర్ధోక్తులు ఆపాడు వరుణ్. ఆనాటి పరిచయమే ప్రేమాంకురమై వరుణ్ విజయల ప్రేమ వివాహానికి దారితీసింది. భ్రమర, ఎక్కడున్నావు, ఎటు వెళ్ళావు? మెలకు రాగానే పిలిచింది విజయ. ఎక్కడా అలికిడే లేదు, నేను నిద్రపోయాను అనుకుని వెళ్ళిపోయిందేమో అనుకుని రాధా ఒక్కసారి ఇలా రా, జవాబే లేదు. అలివేలు మాధవి ఎక్కడన్నారు? ఏమీ లేదు. గంగమ్మ కాసిన మంచిరిని తీసుకురా అని పిలిచింది. ఆ గంగమ్మ కూడా పలకలేదు. రాధా, అలివేలు, మాధవి ఏమైంది, ఎక్కడికెళ్ళారు మీరంతా? కనీసం ఒకరైనా ఉండాలి కదా అంది గట్టిగా. అందరిని పిలుస్తున్నావు కానీ నన్నే మర్చిపోతే ఎలా మరి అని వరుణ గొంతు వినిపించింది. చుట్టూ పరికించి చూసినా గదిలో ఎవరూ లేకపోవడంతో అయోమయంగా అనిపించింది. చెప్పు మరి, నన్నే ఇంతలో మర్చిపోతే ఎలా? సందేహం లేదు, అది వరుణ్ గొంతు అని ఖచ్చితంగా తెలుస్తోంది, కానీ ఇదెలా సాధ్యం? వరుణ్, ఎక్కడున్నావు, కనిపించకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు, చెప్పు ముందు. ఆత్రంగా అడుగుతూ అటు ఇటు చూస్తోంది. ఎవరూ లేరు, అది నిజం, కానీ ఎలా తెలియని అలజడి మొదలైంది ఆమెలో. అయ్యో వరుణ్, నీకేం కాలేదుగా, నాకెందుకో చాలా భయంగా ఉంది. వారం తర్వాత అమెరికా నుండి రావాల్సిన నువ్వు కనపడకుండా ఎలా పలకరిస్తున్నావు, అది ఇంత దగ్గరగా. అంతే, నేను సెల్త్ కూడా తీయలేదుగా, నీ మాటలు దగ్గరగా ఎలా వినిపిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నీకేమైనా జరిగితే అసలు తట్టుకోలేను. వరుణ్ ప్లీజ్, నువ్వు ఇప్పుడు నీ గురించి నిజం చెప్పు అంటూ ఏడ్చేసింది విజయ. విజయ తలెత్తి ఎదురుగా ఉన్న గోడవైపు చూడు అనగానే అటు చూసి, ఏముంది, ఈ గోడకి చక్కటి పూలగుత్తి ఉంది, అదొక డెకరేటివ్ మాత్రమే అంది పరికించి చూసి. అందులో ఉన్న సీసీ కెమెరాలోంచి ఇంక నా గొంతు వినిపిస్తోంది, అంతేకాని నాకేం కాలేదు, కేవలం గాలిలోంచే నా మాటలు నీకు వినిపించడం లేదులే అన్నాడు. ఓ, అయితే ఒక వారంలో ఇక్కడ ఉంటావుగా వరుణ్ అనగానే, నాకు చాలా కోపంగా ఉంది, అందుకే వారం తర్వాత నీ దగ్గరికి నేను రాదలుచుకోలేదు అన్నాడు. కోపం దేనికి, నేనేం చేశానని కినుకగా అడిగింది. ఎందుకంటే నేనిప్పుడే నీ దగ్గరికి వచ్చేసాను కాబట్టి.

ఒకటి అంటూ వచ్చి ఆమెను తన రెండు చేతులు పెనవేసి బంధించాడు నవ్వుతూ. ఓయ్, వాళ్ళంతా కిందనే ఉన్నారు, వస్తే ఏం బాగుంటుంది అంది దూరం జరుగుతూ. వాళ్ళింకా ఇక్కడెందుకుంటారులే, చల్లగా జారుకున్నారులే అన్నాడు వరుణ్. ఏమిటి చల్లగా జారుకోవడం ఏంటి? వాళ్ళు వెళ్లేటప్పుడు నేను బట్టలు కానుకలు అన్ని ఇద్దామనుకున్నాగా, నిజంగా ఎంత బాగా చూసుకున్నారో నన్ను తెలుసా? మరి చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడమా? విస్తుపోతూ అడిగింది. నువ్వింత అమాయకురాలివి కాబట్టే బుట్టలో వేశారు నిన్ను. కోటలో పాగా కోసం భలే ప్లాన్లు కూడా వేశారులే, కానీ నీ మంచితనమే నిన్ను కాపాడింది అన్నాడు. అంటే అని అడిగిన భార్యతో, నేనేదో నేను సర్ప్రైజ్ చేద్దామని నీకు తెలియకుండా సీసీ కెమెరాలు

Evet. İyice geldi.

ఇప్పుడు వినండి శ్రీకారం చిత్రం నుండి పెంచల్దాస్ నూతన మోహన ఆలపించిన పెంచల్దాస్ గీతం, మిక్కీజే మేయర్ సంగీతం.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಕೆ ಪ್ರಿಯನೇ ಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತ ಕಾಲಂ ಕೊಂತ ಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడా.

0: महत्वपूर्ण तकनीकों में स्वदेशी क्षमता निर्माण में बड़ी भूमिका निभाई। डॉक्टर कलाम देश के सबसे प्रतिष्ठित वैज्ञानिकों में से एक थे जिन्हें 30 विश्वविद्यालयों और संस्थानों से मानद डॉक्टरेट की उपाधि प्राप्त करने का अनूठा सम्मान मिला था। उन्हें प्रतिष्ठित नागरिक सम्मान पद्मभूषण, पद्मविभूषण और सर्वोच्च नागरिक सम्मान भारत रत्न से सम्मानित किया जा चुका है। डॉक्टर कलाम 25 जुलाई 2002 को भारत के 11वें राष्ट्रपति बने। अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह, लोकसभा अध्यक्ष ओम बिरला ने पूर्व राष्ट्रपति डॉ एपीजे अब्दुल कलाम की पुण्यतिथि पर उन्हें श्रद्धांजलि अर्पित की है। भारत की ईशा सिंह ने आज चीन के हांगचाओ में आयोजित आईएसएसएफ विश्व कप निशानेबाजी में महिलाओं की 25 मीटर पिस्टल स्पर्धा में स्वर्ण पदक जीता है। ओलंपिक पदक विजेता मनु भाकर ने कांस्य पदक अपने नाम किया। 22वीं राष्ट्रमंडल टेबल टेनिस चैंपियनशिप 2026 का आज नई दिल्ली में शुभारंभ हुआ। उद्घाटन समारोह में दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने कहा कि राष्ट्रमंडल टेबल टेनिस चैंपियनशिप से प्रतिभागी देशों के बीच संबंध मजबूत होंगे। उन्होंने कहा कि सरकार राष्ट्रीय राजधानी में खेल अवसंरचना में सुधार तथा खेल सुविधाओं को उन्नत बनाने पर लगातार काम कर रही है।
2: दिल्ली सरकार स्पोर्ट्स फैसिलिटीज को और बेहतर करने के लिए, स्पोर्ट्स के इंफ्रास्ट्रक्चर को बेस्ट करने के लिए काम कर रही है। मैं आज इस चैंपियनशिप में दिल्ली की ओर से ये कहना चाहती हूँ कि दिल्ली आप सबके लिए उन सभी फैसिलिटीज को यहाँ पर जरूर उपलब्ध कराएगी जिसके लिए आप यहाँ पर आए हैं।
1: दिल्ली के खेल मंत्री आशीष सूद ने कहा कि 25 राष्ट्रमंडल देशों के खिलाड़ियों की मेजबानी करना सम्मान की बात है। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे फोन इन कार्यक्रम पब्लिक स्पीक में मच्छर जनित रोग रोकथाम, सुरक्षा और जन जागरूकता विषय पर परिचर्चा प्रसारित करेगा। जन स्वास्थ्य विशेषज्ञ और राष्ट्रीय वेक्टर जनित रोग नियंत्रण केंद्र के पूर्व निदेशक डॉ अक्षय धारीवाल और नई दिल्ली स्थित एम्स के चिकित्सा विभाग के प्रोफेसर डॉ पीयूष रंजन परिचर्चा में भाग लेंगे। श्रोता टेलीफोन नंबर 0112331 0481 या 2331444 पर अपने प्रश्न पूछ सकते हैं। अंत में मुख्य समाचार एक बार फिर। लोकसभा में लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश। विपक्ष के हंगामे के कारण संसद के दोनों सदनों की कार्यवाही बाधित। संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने कहा, इतने महत्वपूर्ण मुद्दे पर चर्चा न होने देने से देश में सही संदेश नहीं जाएगा। अमरीका और ईरान के सैन्य हमले रुकने के बाद वैश्विक कच्चे तेल की कीमतों में लगभग 6% की गिरावट। बंगाल की खाड़ी के ऊपर हवा का गहरा दबाव बनने से ओडिशा, छत्तीसगढ़ और पश्चिम बंगाल के गांगई क्षेत्रों में मूसलाधार वर्षा का अनुमान। और ईशा सिंह ने आईएसएसएफ विश्व कप निशानेबाजी में महिलाओं की 25 मीटर पिस्टल स्पर्धा में स्वर्ण पदक जीता, मनु भाकर को कांस्य पदक। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎన్ రేణుక, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీ బాబు సింగ్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం. హలో, ఆకాశవాణి ప్రసారం చేస్తున్న పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మొదటి కాలర్ చూద్దాం. హలో,
4: హలో,
3: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మీ పేరు ఎక్కడ నుంచి?
4: నమస్కారం అన్నగారు, నేను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాం. మేము వ్యవసాయం చేసే రైతులు. నా పేరు బరిగే గట్టన్న.
3: గట్టన్న గారు ఎలా ఉన్నారు?
4: కొంచెం బాధగానే ఉన్నా సార్. మేము రైతులం కదా, మేము నార్లు పోసుకుని మొన్న జూన్ 1 నుంచి నార్లు పోసుకున్నారు. కొందరు జూలై 1 నారు పోసుకున్నారు. 1st నారు పోసుకున్నది 50 రోజులు 55 రోజులు అవుతున్నాయి. 2nd నారు పోసుకుని 30-35 రోజులు అవుతున్నాయి సార్. ఎందుకనగా వర్షాలు లేవు మాకు. ముఖ్యంగా రైతులకు వర్షం ఉంటేనే మన తెలంగాణ ప్రాంతంలో అయినా భారతదేశంలో ఎక్కడైనా కానీ రైతుకు నీరు అవసరం వ్యవసాయానికి. దున్నామన్నా పశువులు నీళ్లు పెట్టాలన్నా, కూరగాయలకు నీళ్లు పెడదామన్నా, తాగడానికి సాగునీరు, ప్రతి ఒక్కటి నీరే ఆధారం. ఈ నీరు వర్షం రాక ఎల్లిన ప్రభావం వలన, ఎందుకంటే మనం అడవులను పెంచకపోవడం వలన, పెంచిన అడవులను కొట్టేయడం వలన, వాతావరణాన్ని కలుషితం చేయడం వలన, నీరు వృధా చేయడం వలన, నీటిని సంరక్షించకపోవడం వలన, వాతావరణం

0: కాలుష్యం చేసినాం, నీటిని మనకున్నటువంటి వనరులను దుర్వినియోగం చేసినాం. అలా చేయడం వల్ల ఎల్లిన ప్రభావం ఏర్పడ్డది, వెళ్ళిన ప్రభావం ఏర్పడడంలో కరువు వచ్చినది. కరువు వలన పండకుండా పోయినాయి, వర్షం లేకుండా పోయింది. ఆ వర్షాలు చేయ వల్ల పంటలు లేకపోవటాలకు వేసిన నారులు ఎండిపోతున్నాయి. మా జేబులలో మా చేతులలో పెట్టుబడి పైసలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామన్నా ఏం లేదు. అందుకు బాధగా ఉన్నాయి సార్.
1: దీనికి రెమెడీగా మనకి వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తుంది ఏంటంటే, నీటి అవసరం తక్కువ ఉన్నటువంటి పంటలు సాగు చేయండి. ఎందుచేతనంటే నీటి ఎద్దడి ఏర్పడే ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి ఎల్నినో ప్రభావం వల్ల. అందుచేత నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు సాగు చేసుకుంటే కొంత ఆర్థికంగా రైతు నష్టపోకుండా ఉండే వెసులుబాటు కలుగుతుంది అని హెచ్చరిస్తున్నారు వాళ్ళు.
0: అయితే దీనికి బాగానే ఉంది సార్, అట్లా సన్నబడ్డ వేయడానికి నీళ్ళటువంటి పచ్చ జొన్న, రాగి జొన్న, కందులు, పెసర్లు, బద్దర్లు, మినుములు, ఆనువులు, ప్రతి ఒక్కటి ఆరుతడి పంట, వర్షధార పంట ఏమన్నారు కానీ అవి ఇప్పటి వరకు మా భూములన్నీ వరికి మాత్రమే పరిమితమే. అలా సాగు చేసుకొని వాటిని డెవలప్ చేసుకొని చదును చేసుకొని తయారు చేసుకున్నాం. అది బురదగా ఉంటది. ఇప్పుడు వర్షం పడ్డ కానీ ఇప్పుడు వేసంగి దుక్కులు చేసుకునేటట్టు మాకు వీలుండదు. పంటలు ఎక్కువ మేము అలవాటు పడ్డా.

0: మనకి వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తుంది ఏంటంటే, నీటి అవసరం తక్కువ ఉన్నటువంటి పంటలు సాగు చేయండి. ఎందుచేతనంటే నీటి ఎద్దడి ఏర్పడే ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి ఎల్నినో ప్రభావం వల్ల. అందుచేత నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు సాగు చేసుకుంటే కొంత ఆర్థికంగా రైతు నష్టపోకుండా ఉండే వెసులుబాటు కలుగుతుంది అని హెచ్చరిస్తున్నారు వాళ్ళు.
1: అయితే దీనికి బాగానే ఉంది సార్, అట్లా సన్నబడ్డు వేయడానికి నీళ్ళటువంటి పచ్చ జొన్న, రాగి జొన్న, కందులు, పెసర్లు, బొబ్బర్లు, మినుములు, ఆనువులు, ప్రతి ఒక్కటి ఆరుతడి పంట, వర్షధార పంట ఏమన్నారు కానీ అవి ఇప్పటి వరకు మా భూములన్నీ వరికి మాత్రమే పరిమితమే. అలా సాగు చేసుకొని వాటిని డెవలప్ చేసుకొని చదును చేసుకొని తయారు చేసుకున్నాం, అది బురదగా ఉంటది. ఇప్పుడు వర్షం పడ్డ కానీ ఇప్పుడు వేసంగి దుక్కులు చేసుకునేటట్టు మాకు వీలుండదు. పంటలు ఎక్కువ మేము అలవాటు పడ్డా అలా ఇలా ఆడడానికి మళ్ళా ఒక్క ఈ సంవత్సరం పూర్తిగా ఎండ పెడితే మళ్ళొచ్చే సంవత్సరానికి గానీ యాసంగి గాను గానీ ఈ భూములు అలా తయారైతే సార్, ఇప్పుడు తయారు కావు.
0: కాదు అని మీరు అంటున్నారు కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారని, వరి పొలాలు గనక ఇప్పుడు గనక వరి నారు వేయకుండా ఉంటే, నాట్లు వేయకుండా ఉంటే ఆ పొలాల్లో పచ్చిరొట్ట పైర్లు పండించుకోండి, పెసర, మినుము అలాంటివి, కందులు పండించుకోండి అని చెప్తున్నారు. మీరు ఎందుకైనా మంచిది, రైతులు రైతులుగా ఆలోచించకుండా రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు కూడా ఈ ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి మరి వాళ్ళ సలహా మేరకు ముందుకు సాగితే ఆర్థికంగా మీరు నష్టపోని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకే శాస్త్రవేత్తలను కలవండి, వారి సూచన మేరకే మీరు వ్యవసాయాన్ని సాగు చేయండి అని చెప్తున్నాం.
1: అదే సార్, చాలా మంది అదే ప్రయత్నం చేద్దాం సార్.
0: ఓకే అండి, మరి ఆకాశవాణికి ఫోన్ చేసి మంచి విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక చక్కటి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
2: ప్రాజెక్టు వచ్చి

పాడి పంటలు పల్లె సీమలను పచ్చ పచ్చగా చెయ్యాలి. వాటి నీరగా గిత్తల జోడు పోటు రంకెలెయ్యాలి. పాడి పంటలు పల్లె సీమలను పచ్చ పచ్చ

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కనెక్ట్ అయ్యారు. మీ పేరేంటి
1: సార్? నా పేరు కాగిత వెంకటేశ్వరరావు.
0: వెంకటేశ్వర గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: చెప్పండి, ఈ రోజు ముచ్చట్లేంటి?
1: ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఎల్నినో ప్రాబ్లం బాగా ఉంది సార్, స్టేట్ వైజ్. అయితే రైతులు ఏం చేస్తున్నారంటే, బోర్లు వేస్తున్నారు తెలియకుండా. బోర్లు వేయకూడదు. వాస్తవానికి మనకి 3.9 వాటర్ భూగర్భ జలం తగ్గిపోయింది. వచ్చే నెలకి మీటర్నర దాకా తగ్గింది అట, ఆగస్ట్ లో. కాబట్టి బోర్లు వేయడం వల్ల ఏమైందంటే, వాటర్ రాదు తప్ప వీళ్ళకి వేస్ట్ ఖర్చు అయింది రైతులకి. వీళ్ళు అధికారులు చెప్పిన విధంగా ఆరుతడి పంటలు వేసుకోవాలి తప్ప బోర్లు వేయడం వల్ల ఉపయోగం అయితే లేదు. మనకి ఉన్న సీతారామ కూడా మా జిల్లాకి ఉపయోగపడటం లేదు. ఒక ములకలపల్లిలో ఒకటే ఒక చెరువుకి నీళ్లు పంపించారు తప్ప మిగతా చోట్ల చెరువులకి నీళ్లు పంపించే కార్యక్రమం ఇంకా చేయలేదు. అది చేసే వరకు కొంచెం ఉపయోగపడితే రైతులకి, వచ్చే సంవత్సరం కన్నా రైతులకి కొంచెం ఉపయోగపడుతుంది పంటల సాగు.
0: అవును అవును.
1: ఎందుకంటే ఈ సంవత్సరం 2,20,000 పత్తి సాగు వేయాల్సింది, 180,000 వరకు వేశారు, తగ్గించారు.
0: అవును కూడా అవును.
1: అదే కాకుండా మొక్కజొన్న కూడా పోయిన సంవత్సరం ఎల్లందు, టేకులపల్లి, ఆలపల్లి మండలాల్లో విపరీతంగా మొక్క సాగు చేశారు, కానీ కొనుగోలు చేయలేకపోయింది గవర్నమెంట్. కొనుగోలు చేయకపోవటం వల్ల ఈ సంవత్సరం 50,000 ఎకరాలు తగ్గించారు రైతులే, తగ్గించి అందులో పెట్టి చేశారు అన్నట్టు. అట్లా ఆరుతడి పంటలు వేయాలని అధికారులు చెప్పారు. దానికోసం ప్రత్యేకించి ఒక స్పెషల్ ఆప్షన్ కూడా వేశారు ఖమ్మం జిల్లాకి.
0: అవును,
1: అన్నదీప్ సార్ వేశారు రెండు జిల్లాలకు కలిపి.
0: అవును,
1: వాళ్ళు ఇప్పటికే సమావేశాలు పెట్టారు, రైతులకి అవగాహన కల్పించమని వ్యవసాయ అధికారులకి, అటు భూగర్భ జల శాఖ, వాతావరణ శాఖ వాళ్ళందరికీ చెప్తున్నారు రైతులకి అవగాహన కల్పించాలని. కానీ రైతులు అది తెలుసుకోలేకపోతున్నారు.
0: అవును,
1: తెలుసుకోలేకపోవడం వల్ల బోర్లు వేస్తున్నారు ఇక వానవరెడ్డిపల్లి, చెన్నుగొండ, సత్తుపల్లి సైడ్ బోర్లు వేయడం వల్ల వాళ్ళకి 3 లక్షలు ఖర్చు నష్టపోతున్నారు తప్ప బోర్లో వాటర్ పడట్లేదు. ఆ ఎల్నినో ప్రోగ్రాం గురించి కొంచెం అవగాహన కల్పించుకోవాలని రైతులని.
0: తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం అనేది మన జిల్లా, మన రాష్ట్రం మొత్తమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంటుంది అనేసి శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సవరణలు చేసింది. పంటల విషయంలో అయితే ఆరుతడి పంటలు ఎక్కువగా వేసుకోండి, ఆర్థికంగా రైతు ఎంతో కొంత నిలదొక్కునే అవకాశం ఉంటుంది అనేసి ఆరుతడి పంటలు వేసుకోమని చెప్తున్నారు. కానీ మూస పద్ధతిలో మేము ప్రతి ఏటా వరి వేసే వాళ్ళను, లేకపోతే మొక్కజొన్న వేసేవాళ్ళము, లేకపోతే పత్తి వేసే వాళ్ళము, అదే వేస్తామంటే నష్టపోయే పరిస్థితి అనేది మనకు మనం కొని తెచ్చుకున్న వారం అవుతాం. దయచేసి రైతులందరికీ విన్నపం ఏంటంటే, ఇప్పటికీ పంటలు వేసుకున్న వాళ్ళైతే తప్పదు, ఇంకా వాళ్ళు వారి కాలానుగుణంగా వాళ్ళకి నష్టమా లాభమా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా వేసుకోకుండా ఎక్కడైతే బీడుభూములు ఉన్నాయో వాటిలో మాత్రం ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే మంచిది. అలాగే మీరు అన్నట్టుగా ఏదో ఇప్పటికిప్పుడు బోర్ వేసుకుంటే మన పంట పొలానికి నీరు అందుతుంది అనేసి బోర్లు వేస్తూ ఉన్నారు, సుమారుగా 2-3 లక్షలు ఖర్చు పెట్టి. ఇప్పటికే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎదుర్కోవాలంటే మనం వాటర్ తక్కువగా ఉండే పంటలు వేసుకుంటే మంచిది.
1: నార్మల్ కంటే ఈసారి ఇంకా తక్కువే వర్షపాతం పడింది మన దగ్గర.
0: అవును,
1: అందుకోసమని దాన్ని రైతులు కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి తెలియట్లేదు వర్షపాతం ఎంత ఉంది, ఎంత నార్మల్ ఎంత ఉంది, ఇప్పుడు పడింది ఎంత అనే తెలియట్లేదు.
0: దీనికోసం ఆకాశవాణి కూడా విరివిగా ప్రోగ్రాములు చేస్తూ ఉన్నది. కిసాన్ వాణిలో మొన్న డాక్టర్ భరత్ గారితో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని మేము ప్రసారం చేసాం. దాంట్లో కూడా ఆయన కూలంకషంగా చెప్పారు, ఆరుతడి పంటలే వేసుకోండి, రైతులు నష్టపోయే పరిస్థితి ముందు ముందు ఉంది, ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉంటుందా లేదా అనేది కాదు, కానీ దాని ఉంటుంది అనుకునే మనం జాగ్రత్త పడాలి అని తెలియజేశారు.
1: 23 జిల్లాలకు ఉంది సార్ ఎఫెక్ట్. మనకి
0: ఉండండి, ఉంటుంది, ఖచ్చితంగా ఉందండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పుడు మనకు ఉండకపోవడం ఏంటి, మనమేం అతీతులమా దానికి? రైతు కొంచెం ఆలోచన విధానాన్ని మార్చుకుని మున్ముందు ఎలాగా మనం నిలదొక్కుకోవాలనే ఆలోచన విధానంతో ముందుకు సాగితే ఖచ్చితంగా తన నష్ట

0: తప్పిపోయే దాంట్లో తక్కువ శాతం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే అండి వెంకటేశ్వర గారు, మరి ఆకాశవాణితో చాలా చక్కటి విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చిన ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: పని చేసే రైతన్నా పాటుబడే.

మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి మన దారికి మళ్ళిద్దా తరుగులేని సంపదలే

0: ఆకాశవాణి ప్రసారం చేస్తున్న పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మిత్రమా, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్, రామవరం, రాష్ట్రపతి రోడ్, భద్రాద్రి డిస్ట్రిక్ట్ సార్.
0: రమేష్ గారు, ఈ రోజు ముచ్చట్లు ఏంటి?
1: నిన్న దాశరథి మహాకవి కృష్ణమాచార్య పుట్టినరోజు సార్.
0: అవును,
1: నా తెలంగాణ కోటి రత్నాల వినాని ఎలుగెత్తి చాటిన గొప్ప మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఆయనది మన మాన్కోడ దగ్గర చిన్నగూడూరు గ్రామం సార్, 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కులమతాలకు వ్యతిరేకంగా దళిత పీడిత ప్రజల సమైక్యతో నిజాం రాజుపై సింహంలా గర్జించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య సార్. కృష్ణమాచార్య ఉన్నారు, రంగాచార్య ఉన్నారు, శ్రీధర్ అన్నదమ్ములు సార్, ఇద్దరు కూడా రైటర్స్ అన్నారు. తెలంగాణలో చైతన్యానికి ప్రతీకలు అన్నారు. తెలంగాణ స్వాతంత్రం కోసం అహర్నిశలు శ్రమించి జైలు జీవితం గడిచాక అమరవీరుడు దాశరథి కృష్ణమాచార్య. అగ్నిధార, రుద్రవీణ ప్రజల్లో స్వతంత్ర సమరానికి ఉద్యమంలో ప్రచురించే కళాపూర్ణ

0: ఆయనకు లభించిన గౌరవం, తెలుగునేలా తెలుగు కీర్తి కిరీటం, నందమూరి తెలుగుదేశం పాలనలో దాసరాది ఆస్థాన కవిగా సింహాసనాన్ని అధిష్టి చేశారు. ఆ మహాకవికి మా తెలంగాణ ప్రజల కుసుమా జరిశారు. జై హింద్.
1: ఓకే, జూలై 22 అది కృష్ణమాచార్య బర్త్డే. ఆ రోజు అతని జయంతి ఉంది. దానికి సంబంధించి ఆకాశవాణిలో కూడాను డాక్టర్ స్వరూపరాణి గారు కూడా ప్రత్యేక వ్యాసాన్ని ఆకాశవాణి ద్వారా అందించారు ఆ రోజు. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
0: ఓకే.

0: హలో
1: సార్ గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ మిత్రమా, మీ పేరు ఎక్కడి నుంచి?
1: అట్లా సతీష్, రాంపురం గ్రామం.
0: ఓకే సతీష్ గారు, ఈరోజు మీ మాటలేంటి? మా ముచ్చట్లతో మీ మాటలు మమేకం అవుతాయా లేదా చూద్దాం. చెప్పండి, ఏంటి విషయం?
1: అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కదా సార్. ఏది సరైన వర్షపాతం లేదు. అయితే మొన్న వాతావరణ అధికారులు వచ్చారు, కృషి విజ్ఞాన కేంద్రం కొత్తవడం వాళ్ళు వచ్చి రైతులకు మంచి అవగాహన చేశారు. ఎందుకంటే ఎక్కువ నీరు లేకుండా ఆరు తడి పంటలు వేసుకోమన్నారు. మినుము, పెసర, మొక్కజొన్న,
0: అవును,
1: ఇలాంటివి వేసుకుంటే బాగుంటది. మీరు ఒకవేళ వరి వేయాలనుకుంటే నీరు చూసుకొని వేయండి. బోర్ల కాడ మరి 120 రోజులే గాని 110 రోజులే గాని పంట కాలం వేసుకోండి. ఇప్పుడు ఎట్లా జూలై చివరికి అంకానికి వచ్చేసాం కాబట్టి అని చెప్పారు, అదొకటి చెప్పారు. కాకపోతే ఏంటంటే మామూలుగా ఉన్న ముద్ర లోన్లు ఇలా తీసుకొని చిన్న చిన్న చెరు వ్యాపారాలు కూడా చేసుకోండి. మరి రైతులకు ఎందుకంటే ఈ సంవత్సరం అయితే చాలా గడ్డు కాలం అని చెప్తున్నారు. అది కూడా ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం మీద వేడి వాట బాగా, అసలు అయితే సముద్రం ఉన్న కాడ నీరున్న కాడ చల్లదనం ఉంటది వాతావరణం, కానీ దానికి భిన్నంగా ఉంది అటు ఈసారి.
0: అవును,
1: దానివల్ల ఇప్పుడు అసలు ఇప్పుడు జూలై నెల వచ్చినా గానీ ఇప్పటికి కూడా ఫ్యాన్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
0: తప్పట్లే కదా, ఫ్యాన్లే కదా ఏసీలు కూడా వేసుకుంటున్నారు.
1: అవును,
0: వాతావరణంలో మార్పులు అనేవి చాలా త్వరితగతిన మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే పర్యావరణాన్ని మనం కలుష్యం చేసాం. మెయిన్ గా అడవులు నరికివేత ఇక్కడ కూడా. అటవి అనేది రానున్న రోజుల్లో మన పిల్లలకి, వాళ్ల పిల్లలకి కూడా ఏదో ఒక ల్యాప్టాప్ లోనో సిస్టమ్ లోనో చూపించి అడవి అంటే ఇట్లా చెట్లన్నీ ఉంటాయి ఒక చోట అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో.
1: కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే మన ఖమ్మం జిల్లా వరకు మన నురివి రాజశేఖర్ గారు తన వంతు మొత్తం ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా నాటుతున్నాడు. మన శ్రోతలకు కూడా చాలా వరకు మొక్కలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరు కూడా. అప్పారావు గారు కూడా ఆయన మందార మొక్కలు ఇస్తే బాగా పూలు పూస్తున్నాయని చాలా సంతోషం. ప్రతిరోజు మన దైవారాధన కోసం ఆ పూలు కూడా వాడుతున్నాని నాకు ఎన్నోసార్లు చెప్పిండు. ఆయన రాజశేఖర్ గారు కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడారు.
0: పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ ప్రేమికులు చాలా మంది ఉన్నారు. చిన్నారులు కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో పర్యావరణ దీక్ష తీసుకుని మరి దానికోసం మొక్కలు నాటుతున్నారు. ప్రతిరోజు ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తి కూడా తీసుకుంటున్నారు. మరి అటు ప్రభుత్వం వారు కూడాను వర్షాకాలం రాగానే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో వనాలు కూడా పెంచాలి, అలాగే మొక్కలు నాటాలనేసి పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకు మొక్కలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాక మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో ప్లేస్ లేదు ఎక్కడ నాటుతాం అని వదిలేస్తాం. మీ ఇంట్లో ప్లేస్ లేనప్పుడు మీకు ఇచ్చిన మొక్కని మీరు ఏం చేయాలంటే మీ ఊర్లో ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడ వెళ్ళి నాటి రండి. తప్పేముంటుంది దాంట్లో? ప్రకృతిని కాపాడేందుకు ప్రకృతి పరమైన వృక్షాలను పెంచాలి. వేప, గానుగ ఇలాంటి మొక్కలు పెంచాలి. పెంచినప్పుడు ఏమైందంటే దీన్ని ఎవరు కూడా కట్ చేయడానికి ఉండదు. దానివల్ల మామిడి చెట్లు పెంచడం వల్ల మనకి ఫలాలు వస్తాయి, అలాగే వనజీవులు కూడా ఫలాలు తీసుకుంటాయి, ఇలాంటివి ఉంటాయి.
1: అయితే ఈ మధ్యకాలం నేను కొత్తవడం వెళ్ళినప్పుడు కూడా నకరేక పనులు మనకు 8 ఇంగ్లేన్ 9 ఇంగ్లేన్ ఉన్నప్పుడు అయితే నకరేక పనులు, బరిదిద్దుకాయలు, మన పరిక పనులు ఇవన్నీ కూడా ఫ్రీగా తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు అడవి సమృద్ధిగా ఉంది కాబట్టి.
0: ఇప్పుడు నీళ్లే కొనుక్కుంటున్నారు,
1: దొరికిన కాడ కూడా నకరేక పనులు మన బజార్లో అక్కడక్కడ రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. చూసారే నకరేక పనులు అంటే పిల్లలకు ఇప్పుడు చూపిస్తే ఈ నకరేక పనులు అనేది తెలియదు ఎవరికి కూడా, ఇప్పటికి కూడా
0: అది ఎలా తినాలో కూడా తెలియదు వాళ్ళకి.
1: అసలు తెలియదు.
0: అవును అవును మిత్రమా, ఇప్పుడు
1: వేస్ట్ పోయేది కూడా ఏముండదు నకరేక పనులలో. గింజలు కూడా మనం అసలు ఎక్కడ మన వేరుశెనగ పప్పాలకు మంచి ఉంటాయి, పల్లీలాలుగా అంత కమ్మగా ఉంటది.
0: ఏదైనా కూడాను కాలానుగుణంగా కాలం మారుతుంది. దాంతో పాటు మరి మనం తినే ఆహార పలవాట్లు, మనం తీసుకునే ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ కూడా మారిపోతూ ఉన్నాయి. దాంతో పాటు వాతావరణంలో మార్పులు వచ్చాయి, దాని ప్రభావము ఎల్నినో ఎఫెక్ట్. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ను తగ్గించుకోవడానికి శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఆరుతడి పంటల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు అంతో ఇంతో మరి వరిలో వచ్చినంత లాభాలు రాకపోయినా కొంతలో కొంత మీకు ఆర్థికంగా వెనుకబడకుండా, మీరు బాధపడకుండా ఉండేందుకు ఎంతో కొంత మీకు ఆర్థిక వనరులు సమకూరుతాయి అని తెలియజేస్తున్నారు.
1: ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు

0: మరి ముఖ్యం చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు కోతుల బెడద అనేది ఎక్కువ ఉంది బాగా. మాకాడ ఏంటంటే ఇప్పుడు మొక్కజొన్న వేసినా గానీ చేలల్లో పెసర గానీ మినుము ఏదేసినా గానీ ఈవెన్ కూరగాయలు కూడా మొత్తం అసలు ఎక్కడికాడికి అసలు దానికి మనం వచ్చే రాబడి కంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఎట్లాంటి దాన్ని మెస్ చేసుకుని సోలార్ ఫెన్సింగ్ వేసుకోవటం వల్ల కూడా రైతు ఏమైతుందంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ వచ్చి ఆయన తీవ్ర ఒత్తిడిలో కొన్ని అప్పుల పాలైపోతున్నారు చాలా వరకు కోతులు చేయబట్టి.
1: సతీష్ గారు, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పూర్వీకులు పంట పొలాల్లో మంచెలు ఏర్పాటు చేసుకుని మంచం మీద కూర్చొని కాపలా కాసుకునేవారు.
0: అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి సార్. అప్పుడు మంచం మీద ఎందుకునేదంటే పక్షుల కోసం కాపాడుకోవడానికి.
1: ఏదైనా పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు కాపాడుకునేవారు. ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నాం, పంట పొలంలో కలుపు తీసామా, మందు కొట్టామా, నీళ్లు పెట్టామా, ఈ మూడు పనులకే పంట పొలానికి వెళ్తున్నాం. మిగతా సమయాలంతా మనం మన సొంత పనులు చూసుకోవడం, మనం ఇంట్లో కూర్చోవడం, ఎంటర్టైన్ చేయడం చేస్తున్నాం. ఒకనొక రోజుల్లో రైతు అనేవాడు పొద్దుట లెగ్గానే పొలంకి వెళ్ళిపోయి అక్కడే ఉంటే వెనకాల వాళ్ళ భార్య టిఫిన్ తీసుకొస్తే ఆ మంచం మీద కూర్చొని సరదాగా తిని అక్కడే కాలం గడిపి సాయం సమయంలో ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంటను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం పంట పొలంలో ఎక్కువ సమయం గడపగలగాలి.
0: రైతు అనేవాడు ఒకే పని మీద డిపెండ్ కాకుండా రకరకాల పని చేసుకుంటే ఏమవుతుందంటే ఇటు నష్టాన్ని నివారించుకోవచ్చు, సమయం కూడా సమయానుకూలంగా ప్రతి ఒక్క పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వెసులుబాటు ఉంటుంది.
1: అవును, మల్టిపుల్ గా వ్యవసాయేతర రంగాల పైన కూడా రైతు మొగ్గు చూపాలా. ఓకే సతీష్ గారు, మరి ఈ రోజు ఆకాశవాణితో మాట్లాడి ఎల్నినో ఎఫెక్ట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి రైతు కేవలం వ్యవసాయం మాత్రమే కాదు వ్యవసాయ అనుబంధ పనులు కూడా చేస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాడనేసి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: నేను కృష్ణా జిల్లా మిట్లీపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు కూనపురెడ్డి రమేష్ బాబు.
0: ఓ, బందర్ రమేష్ గారు. రమేష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, బాగున్నాము.
0: మరి శ్రోతలంతా రమేష్ గారు ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు ఈ రోజు మా శ్రోతలకు?
1: హైదరాబాద్ లో బోనాలు జరిగినాయండి. అంటే మా చెల్లెళ్ళు అక్కడ హైదరాబాద్ లో బాచిపల్లిలో ఉంటారు. ఆషాఢ బోనాలు అంటే వాళ్ళు ఏం చేశారంటే కరోనా టైంలో వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కొను బాగు చేసుకున్నారు ఇల్లు. ఆ కరోనా టైంలో మేము వెళ్ళలేకపోయాము. సరే, ఇక నేనే కదా అమ్మాయిని, అయితే బట్టలు అవి పంపించాలి కదా అని ఇక డబ్బులు పంపిస్తే వాళ్ళు అవి కొనుక్కున్నారు, చేసుకున్నారు. తర్వాత బోనాలు జరుగుతున్నాయని మీరు అందరు రావాలని చెప్పాను అన్నారు. సరే, మనం వెళ్ళాం అనమాట. మేము ఇద్దరు వెళ్ళాము, ఫ్యామిలీ ఇద్దరం వెళ్ళాము. మనకు వంటలకు మనం బయట నుంచి కొనుక్కుంటున్నామండి ఎక్కువగా. వంటలకు ఏంటంటే అన్ని తయారు చేసే అన్ని మనకి వ్యవసాయాలు అందరూ పండిస్తున్నారు, అన్ని పండిస్తున్నారు. అంటే సౌందర్య సాధనాలు లాగా మనకు ఎక్కువగా దినుసులు అన్ని పండిస్తున్నాం కదా, అది పూర్వం నుంచి వస్తుంది. పూర్వం నుంచి వస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటినే ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు.
0: అవును,
1: మేమే తయారు చేస్తున్నాము, మరీ ఫేమస్ అంటున్నారు. కానీ మనం ఇంట్లోది మనం కొనుక్కుని మనమే తయారు చేసుకుంటూ వండుకుంటే చాలా ఉత్తమం అని నేను అంటున్నానండి.
0: ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే సమయం లేదు మిత్రమా అనేసి వెంటనే టీవీ చూసుకుంటున్నా, సెల్ ఫోన్ చూసుకుంటున్నా, ఏమండి ఆర్డర్ పెట్టరా ఇలాంటి డైలాగ్ కొట్టేసుకుని వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవడం, అది రాగానే ప్లేట్లో వేసుకోవడం, తినేయడం, ఆ ర్యాపర్ పడేయడం సరిపోతుంది. దీనివల్ల బంధం పోతుంది, ఒకటి ఆప్యాయత పోతుంది. ఎందుకంటే ఒక మహిళ కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు తన పిల్లలు, తన భర్త, తన కుటుంబం తన మనసులో పెట్టుకుని ఎవరు ఉప్పు ఎక్కువ తింటారు, ఎవరు కారం ఎక్కువ తింటారు, ఎవరు ఏం తింటారు అనేసి ఆలోచన చేసి వంట చేస్తుంది. ఇప్పుడు అదంతా పోయింది, నీకేమిష్టం అనేసి ఎవరికి ఏది ఇష్టమో అది ఆర్డర్ పెట్టుకుని తిన్నప్పుడు ఆప్యాయత అనురాగాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు అమ్మ యొక్క ఇంపార్టెన్స్ కూడా పిల్లలు గుర్తించలేరు. ఆ ఏంటి మమ్మీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఊరికి వెళ్ళిపోతా అంటా, వెళ్ళిపో మమ్మీ, వారం రోజులు వెళ్తా, వెళ్ళు మమ్మీ, మేము ఆర్డర్ పెట్టుకుని తినేస్తాం అనే సందర్భం కూడా ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం చూస్తున్నాం.
1: నేర్పాలండి.
0: సమయం లేదు మిత్రమా అనకుండా మనకున్న సమయాన్ని మనం ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుని అలాగే కుటుంబ సభ్యులకి వంట చేసి పెట్టినప్పుడు ఆ అనుబంధం, ఆత్మీయత, వారి యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తించబడుతుంది. అట్టు మన ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ఓకే అండి రమేష్ గారు, చాలా చక్కటి విషయాన్ని ఆకాశవాణితో పంచుకునేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: ఓకే సార్.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట ఈ టైటిల్ ఒకసారి మీరు చెప్తారా?
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: Yes, ఈ రోజు శ్రోతల ముచ్చటకి మోసుకొచ్చినటువంటి మా శ్రోత ఎవరు?
1: చిలకల అరుణ సార్.
0: సుజాత్ నగర్ అరుణ, చెప్పండి ఈ రోజు ముచ్చట్లు ఏంటి మన దగ్గర?
1: వర్షాకాలంలో కొంచెం జనాలు జాగ్రత్తగా ఉండాలి సార్. దోమలు ఈగలు ఇంకా చాలా జాగ్రత్తగా నిర్దిష్ట ఉండాలి సార్. జనాలు జాగ్రత్తగా ఉండాలి అంటే అవి వాడుతా ఉంటాయి కదా సార్.
0: పంచాయతీ వాళ్ళు ఫాగింగ్ కూడా చేస్తున్నారు కదా?
1: చేస్తున్నా, వస్తూనే ఉంటాయి కదా సార్.
0: అవును, ఇప్పుడు వాళ్ళు ఫాగింగ్ చేసి వెళ్ళిపోతారు. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. మన ఇంట్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా, మనం కూడా జాగ్రత్త వహించాలి కదా.
1: అవును సార్, అదే నేను చెప్తున్నాను. మన ఇల్లు కూడా కొంచెం జాగ్రత్త నీట్ గా ఉంచుకోవడం, అన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే కదా సార్ మనకి జబ్బులు అనేది. ఇప్పుడు ఎక్కువ శాతం జ్వరాలు వచ్చేది ఎందుకు సార్?
0: అవును,
1: ఫ్రూట్స్ తిన్నా చేసినా వాటి మీద ఈగల వలన కొంచెం తీసుకొచ్చినప్పుడు కడుక్కోవడము. మీరు మంచిగానే కడుక్కుంటాంలే గానీ ఇంకా నీట్నెస్ ఉంటే మంచిది. ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను సార్.
0: తప్పకుండా, అందరూ కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. కరోనా పుణ్యమా అంటే ప్రతి ఒక్కరు కూడా హైజీనిక్ గా

0: వినయం ఫుడ్ తీసుకుంటున్నారు. ఎందుచేతనంటే అది కరుణ్యం మనకు నేర్పినట్టు గుణపాఠం.
1: అందులో ఒకటి, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అసలు వర్షాలే లేవు
0: సార్. లేవు, ఎల్నినో ఎఫెక్ట్. ఓకే అరుణ్ గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. మీకోసం పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: వనస్థలిపురం అండి, హైదరాబాద్, దోర్నాల బాలరాజు సార్.
0: దోర్నాల బాలరాజు గారికి స్వాగతం. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేశారంటే ఖచ్చితంగా మా యొక్క సమయాన్ని మీరు గుర్తు పెట్టుకున్నారా? శుక్రవారం 11 గంటలకి రికార్డ్ చేస్తే కార్యక్రమం ఉంటుందని.
1: కొన్ని రోజుల క్రితం చేశాను సార్, ఒక 6 నెలల క్రితము, సంవత్సరం లోపు అవుతుంది అప్పుడు చేశాను. మళ్ళా తర్వాత చేయాలనిపించింది, ఈ రోజు ఉంటుందని. పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట అని మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు కదా బాగా.
0: అవును, అదే కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. చెప్పండి, ఈ రోజు ముచ్చట్లు ఏంటి?
1: వాతావరణం చల్లగా ఉంది, వర్షపోటి. నేను భద్రాచలం ఈ మధ్యలో వచ్చాను సార్, ఒక 15 డేస్ క్రితం. అక్కడ సుందరమైన ప్రదేశాలు చూశాను, కోటి పర్ణశాల. నేను చూడాలనుకున్న కోరిక నెరవేరి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటుంది. అక్కడ ఉన్న అటవీ ప్రాంతము మాకు ఒక అనుభూతి. అక్కడ మన ఏరియా కొత్తగూడెము, ఇళ్ళందు కమ్మ, ఈ రోజు డైలీ ఇంటుంటాం కదా, రెగ్యులర్ అవన్నీ.

0: సార్ ఆ ప్రదేశాలు. ఖమ్మంలో ఒక రోజు ఉన్నాను.
1: ఓకే, ఎలా అనిపించింది మీకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన ఎలా అనిపించింది?
0: చాలా బాగుంది సార్. గోదావరిలో నీళ్లు కొద్దిగా ఉన్నాయినా కానీ అందులో పోయి నేను స్నానం చేయాలని అక్కడికి వెళ్ళి గోదావరిలో మునిగాను. నాకు ఉన్న ఒక దైవం, నాకు అనుభూతి, ఒక రాముడు ప్రత్యక్షమైనట్టుగా నాకు మనసులో భావించున్నారు.
1: రామాలయం అనేది గతంలో ఉన్న రామాలయం కాదు, ఇప్పుడు ప్రభుత్వం దానికి ముందడుగు వేసింది. భద్రాద్రి రామాలయాన్ని కంప్లీట్ గా రూపురేఖలు మార్చేస్తున్నారు. ప్రధాన ఆలయం తప్ప మిగతా పరిసర ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి మనకి చూడదగ్గ ప్రదేశాలు అవన్నీ కూడా మోడిఫికేషన్ జరుగుతుంది. భద్రాచలం వచ్చే భక్తులకి ఇప్పుడు కొంత అసౌకర్యంగా ఉండవచ్చు, ఎందుచేతనంటే రూట్లు మరలించారు కాబట్టి. కానీ భవిష్యత్తులో రామాలయం చక్కగా మరి అది రూపురేఖలు దిద్దుకోబోతుంది.
0: ఇంకా కొంచెం ఇంకా డెవలప్మెంట్ ఇంకా అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు యాదాద్రి భువనగిరిని చాలా డెవలప్ చేశారు. అంతకన్నా ఇంకా ఎందుకంటే చాలా ఫేమస్ భద్రాచలం అంటే. నేను చిన్నతనం నుంచి మా నాన్నల తనం రాముల వారిని అంత భక్తితో పిలుస్తారు.
1: యాదాద్రి అనేది 8-9 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి భద్రాచలం అనేది రీసెంట్ గా మొదలు పెట్టారు, దానికి కూడా కొంత సమయం పడుతుంది.
0: నేను పుట్టం ముందు నుంచి కూడా పుణ్యక్షేత్రం అనేది అది ఎంతో ప్రజాదరణ. ఇప్పుడు అది ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను సార్. చాలా మంచిగా
1: ప్రభుత్వం కూడా మరి వినూత్నమైన ప్రణాళికలు రూపొందించి రామాలయ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో మనం రామాలయాన్ని ఇంకా కనుల విందుగా వీక్షించుకునే అవకాశం కలుగుతుందని కోరుకుందాం. మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, మీకోసం వినండి.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో సార్, నమస్కారం అండి. నా విషయంలో
0: ఎనుగంటి నాగేశ్వరరావు గారికి స్వాగతం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి చెప్పండి నాగేశ్వరరావు గారు, ఈరోజు ముచ్చట్లు ఏంటి?
1: ఒకటి చెప్తున్నాను సార్, అందరికి
0: చెప్పండి.
1: మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను. అయితే ప్రసార మాధ్యమాలలో మళ్ళీ కరోనా అని చెప్పేసి అవగాహన ఉండే, మరి ఎలా చెప్తున్నారో తెలియదు. ఏ వార్తలు అయితే మొత్తానికి అయితే కరోనా గురించి అయితే మళ్ళీ అక్కడక్కడ వస్తుందనే, వ్యక్తి చెందుతుందని చెప్పేసి ఒక పుకారులు వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది తెలియదు.
0: కరోనా వేరియంట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఉందండి. ఎందుచేతనంటే కరోనా అనేది ఒక జ్వర లక్షణాలు కాకపోతే, మనకు కరోనా 2019 లో వచ్చిన కరోనా ఏంటంటే దాని వేరియంట్ వేరు. ఆ వేరియంట్ అనేది మానవుల యొక్క ప్రాణాలను బలికొన్నది. కానీ ఇప్పుడు కూడా కరోనా కేసులు రీడ్ అవుతున్నాయి అనేసి మనకి ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. సహజంగా మనకి వర్షాకాలం మొదలైందంటే జ్వరాలు వస్తాయి, అది సహజంగా ప్రతి ఏడు జరుగుతుంటుంది. దానికి ఏదో కొంత శాస్త్రవేత్తలు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది మళ్ళీ కరోనా యొక్క కొత్త వేరియంట్, దీనికి భయపడాల్సిన పని లేదు, మరి దీనికి జ్వర లక్షణాలే ఉంటాయి కాబట్టి కొంచెం ఐసోలేషన్ అయితే మంచిది అనేసి చెబుతున్నారు. ఏదేమైనా కూడాను మనం మాస్క్ పెట్టుకోవడం, హైజీనిక్ గా ఉండడం, డిస్టెన్స్ పాటించడం అని చేస్తే మామూలు జలుబు వచ్చినా కూడాను ఇంట్లో ఒకరికి వస్తే నలుగురికి అంటుకుంటుంది. ఏదైనా మన జాగ్రత్తలు మనం ఉండాలండి.
1: వాతావరణం బట్టి వర్షాకాలంలో జలుబు కామన్ గా వస్తుంది. దగ్గు పడిచం అనేవాళ్ళు వేడి అయితే వచ్చేది కఫం, దగ్గుతో పాటు కఫం వస్తుంది. కఫం దాంతో పాటు వాతం ప్రకోపిస్తేనే జ్వరం వస్తుంది. ఈ నాలుగు లక్షణాలు ఉంటేనే కదా వచ్చేది. ఏది ఏమైనా కానీ ఇది వచ్చింది అని అంటే ఇంట్లో ఒకరికి వస్తే మీరు అన్నట్టు అందరికి వస్తుంది. అదే జలుబుతో ఇది కూడా ఆ జలుబు లాంటిదే. కరోనా అంటే భయంతో వడికి ఆ రోజులలో కొంతమంది ఇదయ్యారు. ఎక్కువ ప్రతాపం చూపించేది ఏంటంటే ఇది ఒక దీర్ఘకాలిక జబ్బులు, షుగర్ బీపీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది ఈ ప్రాబ్లం. ఎప్పుడైతే మనకి ఇంట్లో జలుబు చేస్తుందో, ఇంట్లో ఒకళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తల్లో ఒకటండి, వామ పువ్వు, పుదీనా పువ్వు ఈ రెండింటిని కలిపి మన జేబులో పెట్టుకోవాలి. లేకపోతే వాసన స్మెల్ చూస్తుండొచ్చు. లేకపోతే ఇంకా ఏంటంటే అధికంగా బాగా అధికంగా కఫం ఎక్కువ వచ్చింది అనుకోండి, అలాగా వేడి నీళ్ళల్లో చిన్న పెసరికిందంత పలుకు వేడి నీళ్ళల్లో ఏది పుదీనా పలుకు వేసేసి ఒక చిన్న గ్లాస్ లో నీళ్లు పోసుకొని అరచేయిని పైన పెట్టేసి ఈ బొటన వేడి ఫింగర్ ని తీసేసి పీల్చాలి. బాగా నోటితోని ముక్కులతోటి పీల్చాలి సార్. అలా పీల్చితే మటుకి కఫం అనేది తగ్గిపోద్ది, జలుబు తగ్గిపోద్ది. జలుబుతో పాటు గొంతు నొప్పి కూడా వస్తుంది. ఈ జలుబు గొంతు నొప్పిలు తగ్గిపోతాయి. లేదు అలాంటి ఘాటైన వాసన మేము భరించలేమంటే చిటికడి పసుపు ఒక చిన్న చాక్ పైన ఐరన్ చాక్ మీద వేసేది హీట్ చేయాలి. వేడి చేస్తే మంట వస్తుంది, మంట ఆపేస్తే పొగ వస్తుంది. ఆ పొగ కూడా రెండు ముక్కు, ఈ ముక్కు మూసి ఆ ముక్కుకి అలాగ పట్టేస్తే మట్టికి జలుబు దగ్గు అనేది రెండు రోజుల్లో అంతమైపోతుంది. జలుబు యాక్చువల్ గా వచ్చిందంటే వారం రోజులు ఉంటుంది ప్రతి మనిషికి. తొందరగా విముక్తి ఏంటంటే ఈ రెండు రోజులు మట్టికి ఈ చిన్న చిట్కాలు చేస్తే తప్పనిసరిగా విముక్తి కలుగుద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కరోనా గురించి. ఆ యాంటీబయాటిక్ టాబ్లెట్ వల్ల ఇంకా కొంచెం ఉధృతం అవుతుంది, కానీ ఎక్కువైతే కాదు. ఈ చిన్న చిట్కా పాటిస్తే మట్టికి తొందరగా కోరుకుంటారనేది నా ఆకాంక్ష.
0: ఓకే అండి నాగేశ్వరరావు గారు, మరి యొక్క చిటికా అందరూ పాటిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సెలవుపాలనండి సార్. నా పేరు ప్రణీత్ సార్.
0: ప్రణీత్ గారు ఏం చేస్తుంటారు మీరు? హలో,
1: కలుపు తీస్తున్నా సార్. ఇప్పుడు చేలో
0: కలుపు తీస్తున్నారా? పత్తిలో కలుపు తీయడానికి ఎంత మంది కూలీలను పెట్టారు?
1: 20 మందిని పెట్టాను సార్.
0: ఎన్ని ఎకరాలు?
1: 2 ఎకరాలు సార్. బాగా తుంగ ఉంది సార్.
0: తుంగ బాగా ఉంది. 20 మంది అంటే ఖర్చు ఎక్కువ అవుతుందిగా మరి.
1: అవును సార్.
0: మరి ఎలా ఖర్చు భరించాలి అంటే కొంత మీరు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా.
1: అవును సార్, తీసుకుంటున్నాం కదా సార్. కొట్టాం కానీ చావలే సార్. తుంగ
0: కలుపు మందు కొట్టొద్దు అని చెప్తుంది కదా.
1: కొట్టద్దంటే మరి తుంగకి కలుపు కూలీలు ఎక్కువైతే కదా సార్. అందుకనే తుంగ కలుపు మందు కొట్టడం వల్ల చనిపోయిద్దని కొట్టాం సార్.
0: తుంగ అంటున్నారు, మీరు ముంపు ప్రాంతంలో ఉందా మీ యొక్క చేను?
1: లేదు కానీ సార్, మొక్కజొన్న వేస్తే తుంగ వచ్చింది సార్.
0: మొక్కజొన్న వేస్తే తుంగ వచ్చిందా? అంటే మీరు కొంచెం డౌన్ ఏరియా కదా అది మీది. అందుచేత మీకు ఎక్కువగా మీకు తుంగ మొలుస్తూ ఉంది.
1: అవును సార్.
0: మరి దాన్ని కూకటి వేలతో పాటు పీకేస్తేనే మున్ ముందు వచ్చే అవకాశం
1: తక్కువ. అట్లే పీకిస్తున్నా సార్.
0: ఒక వ్యక్తికి ఎంత కూలీ?
1: 350 సార్.
0: 350 అంటే మీకు ఒక రోజుకి 7,000 ఖర్చు అవుతుంది.
1: ఈ రోజు తీస్తే రేపు కొద్దిగా ఉంటుంది సార్.
0: అయిపోద్ది. ఒక రోజుకి 700 ఖర్చు పెడుతున్నారు 2 ఎకరాల్లో. ఓకే అండి, మరి ఆకాశవాణితో ఫోన్ చేసిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సార్ నేను అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం. నా పేరు ఎస్ పోలేరే సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం పోలేరే గారు. మరి ఆకాశవాణి ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: సార్ ముఖ్యంగా మన కొత్తగూడెం ఆకాశవాణి ద్వారా ప్రతిరోజు రాత్రి 7:45 అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్. మా రైతాంగానికి చాలా ఉపయోగపడుతుంది సార్. మొన్న అయితే ఎక్స్టెంట్ ఉంది కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ బాగా చెప్తున్నారు సార్ ఆయన.
0: ఆ కార్యక్రమం వచ్చేసి మీకు రైతే రాజు కిసాన్ వారి కార్యక్రమం ఆ సమయంలో 7:15 ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి మరి ఆ రోజు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు మంచి సలహాలు సూచనలు మనకు అందించారు. ఈ రోజు ముచ్చట ఏంటి మీ నుంచి ఆకాశవాణికి?
1: ప్రజెంట్ అయితే పొలం పనులు గానీ కొంచెం తగ్గినాయి మాకి. ఈ వర్షాభావ ప్రభావం వల్ల త్వరలో వర్షాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాం సార్. తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం బాగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, వ్యవసాయ కూలీలు బాగుండాలి. రానున్న రోజుల్లో భవిష్యత్తులో వర్షాలు మంచిగా కురవాలని, ఎక్కువ అధైర్యపడవద్దని నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్య పేపర్ లో గానీ విపరీతమైన బియ్యం ధరలు పెరిగినాయని విన్నాను సార్. పండించే రైతునే రాజుగా చూడండి, అందువల్ల రైతులు ప్రోత్సహించండి, రైతాంగాన్ని బాగా చూడండి అని అందరినీ అడుగుతున్నా సార్.
0: తప్పకుండా తప్పకుండా, అందరు కూడా రైతుకు సపోర్ట్ చేస్తారు. కానీ రైతు కూడా ఇప్పుడు పరిస్థితిని బట్టి పంటలు కూడా వేసుకోవాల్సిన సందర్భం ఉంది.
1: అవును సార్.
0: ఓకే అండి. మరి

0: హలో నమస్తే అండి. మిత్రమా, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు, మీరు చెప్పబోయే అంశం ఏంటి?
1: మా పేరు హెచ్పి ఉచ్చేగౌడ సార్, అలగాపుర గ్రామ అనూరు తాలూకు చామరాజనగర్ జిల్లా కర్ణాటక నుంచి మాట్లాడుతాను సార్.
0: చెప్పండి, కర్ణాటక నుంచి?
1: అవును సార్.
0: రేడియో కార్యక్రమాలు వింటారు అక్కడ మీరు?
1: అవును సార్, ఉంటాము. ఆపలా వస్తుంది కదా, అది ఉంటాము.
0: ఆపలా వస్తుంది, అది వింటారు. ఓకే, మరి ఈ రోజు పాటల పల్లకి రికార్డింగ్ ఉందని మీకు ఎవరు చెప్పారు?
1: మాకి కట్ల సతీష్ గారు ఉంది కదా, మా ఓల్డ్ ఫ్రెండ్ వాళ్ళు.
0: అలా మీరు అంతా కూడా శ్రోతలంతా కూడా ఒక ఫ్రెండ్షిప్ లో ఒక గ్రూప్ ఉన్నారు?
1: అవును సార్, అవును.
0: ఓకే, చెప్పండి, ఈ రోజు మరి పాటల పల్లకిలో మీ ముచ్చట ఏంటి, శ్రోతలకి ఏ విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారు?
1: శ్రోతలకి ఏం చెప్పానంటే, వానం రాలేదు, రైతులు వాళ్ళు రైతులకు ప్రాబ్లం అయింది.
0: ఓకే, వర్షాలు తక్కువ పడ్డాయి కదా, రైతులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వర్షపాతం ఎలా ఉంది మీ దగ్గర?
1: అవును సార్, ఉంది.
0: ఉంది మీ దగ్గర వర్షం? ఉంది, మా దగ్గర లేదు.
1: 4 సంవత్సరాల నుండి కొంచెం ప్రాబ్లం వానం ఇక్కడ.
0: ఓహో, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది.
1: అవును సార్.
0: ఓకే అండి, మరి అంత దూరం నుంచి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: హలో నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సింగపూర్పాలెం.
0: మీ పేరమ్మా? రమాదేవి గారికి స్వాగతం. చెప్పండి, ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కనెక్ట్ అయ్యారు. మరి శ్రోతలతో ఎలాంటి విషయాలు పంచుకోబోతున్నారు?
1: రైతులు ఇబ్బందులు పడుతున్నారు, నార్లు పోసిన నార్లు
0: ఎండిపోతున్నాయి,
1: ఇబ్బంది పడుతున్నారు, నార్లు ఎండిపోతున్నాయి సార్. వర్షాలు కావాలని కోరుకుంటున్నాం సార్.
0: వర్షాలు కావాలని కోరుకుంటే ఆకాశవాణి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి ఫోన్ చేసినంత మాత్రం వర్షాలు పడవండి. మరి వర్షాలు పడవు అన్నప్పుడు మనకి వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేసిన విధంగా ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే మనం ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఎదురుపడదు. అందుచేత నీటి అవసరం తక్కువగా ఉన్న పంటలు సాగు చేసుకుంటే మంచిది.
1: అందరూ పత్తి వేశారు సార్. మా కాడ ఎక్కువ పత్తి, మిర్చి, టమాటా ఇయ్యే వేస్తాం సార్ మా కాడ.
0: కరెక్టే అమ్మా, అది వాతావరణం బాగున్నప్పుడు. వాతావరణం తక్కువగా ఉంది, వర్షపాతం అనుకున్నప్పుడు
1: సార్. మరి తక్కువ కుర్తీ
0: అవును, మీకు మీరుగా వేసుకున్నారు. నష్టం వస్తే ఇప్పుడు మనం శాస్త్రవేత్తలు అనలేము కదా, వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు మనం పాటిస్తే మనం ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఆకాశవాణికి ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. మీకోసం పాట వేస్తున్నా వినండి.

0: హలో,
1: నమస్తే సార్. మరి భద్రాద్రి కొత్తగూడ జిల్లా రుద్రపూర్ నుండి ఉత్తర రాములు మాట్లాడుతున్నాం.
0: ఉడతల రాములు గారికి స్వాగతం. ఆకాశవాణి చెప్పండి. రాములు గారు, ఈరోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటకి మీరు కాల్ చేశారు. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఏదైనా విషయాన్ని మన శ్రోతలతో పంచుకోవాలి.
1: ముచ్చట వచ్చేసి సార్, ఏమన్నది ఇవాళ రేపు ఎక్కువ ఈ గుట్కాలకు బాగా అలవాటు పడి పాన్ పరాకులు ఇలాంటివి తినడం వలన చాలా మంది క్యాన్సర్.

0: చేస్తాను సార్.
1: అవును, ఏదైనా కూడా పేరెంట్ గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలకి డబ్బులు ఇవ్వడమే కాదు, పిల్లలకి అనుకున్నటువంటి ఫోన్లు కొనియడము అలాగే అన్ని చేయడం కాదు. వాళ్ళు మన దగ్గర తీసుకున్న డబ్బులు సవ్యంగా ఖర్చు పెడుతున్నారా, ఎలా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, సమయాన్ని ఎక్కడ ఎలా వాళ్ళు వినియోగించుకుంటున్నారు అనేది మనం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. అతని యొక్క ఆలోచన ఏంటి, చదువుకుంటున్నాడా లేకపోతే వ్యసనాలకు బానిస అయ్యాడా అనేది చూడాలి కదా. ఏ కుర్రలైనా కూడా జీవితాలు చిత్రం చేసుకుంటున్నారు, లేనిపోని అలవాట్లు. అది తొలినాళ్ళలో ఫ్యాషన్ గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, కానీ బానిసలు అయిపోయాక కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఓకే అండి, మరి మీకోసం ఒక పాట వినిపిస్తున్నా, వినండి.
2: నీ ప్ర

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్, నేను మారిపోయిన శ్రీనివాసరావు ప్రశాంతి నగర్ లక్ష్మీదేపల నుంచి సార్.
0: శ్రీనివాసరావు గారికి స్వాగతం. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: బంగాళాఖాతంలో తుఫాను పట్టింది, మనకు వర్షాలు బాగా వస్తాయి, రైతులందరూ నాట్లు వేస్తారు. 2-3 రోజులు వర్షాలు ఫుల్ కొడతాయి అనుకున్నాం కానీ ఒక వర్షం కొట్టే వెళ్ళిపోయింది. దానివల్ల పత్తి రైతులకు, మొక్కజొన్న వేసే రైతులకు, మిర్చి వేసే రైతులకు కొంత ఉపశమనం కలిగిందిలే గాని అయినా కూడా అంత ఆశాజనకంగా లేదు సార్. ఇంకా బోర్ నాట్లు బల్లే పూర్తి స్థాయిలో, బోర్లు కింద మాత్రమే నాట్లు పడ్డాయి ఇప్పటి వరకు. ఇంకా నాట్లు పడాలా చాలా వరకు. మన వెలిన ప్రభావం తోటి వర్షాలు తక్కువ ఉన్నా గానీ మొన్న తుఫాన్ వల్ల కొద్దిగా వర్షాలు కురిస్తాయని ఆశ అనిపించింది సార్,
0: కానీ లేదు.
1: కాకపోతే పత్తి రైతులకు కొద్దిగా ఉపశమనం కలిగింది వాళ్ళకు. మొక్కలు కొద్దిగా వేశారు, పత్తి వేశారు కదా, మొక్కలు కొద్దిగా ఒక 15-20 రోజుల వరకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది.
0: అయితే మనకి శాస్త్రవేత్తలు కూడా చెబుతుంది ఏంటంటే, నాట్లు వేసుకున్న వాళ్ళని మనం ఏమి చేయలేము, అది వాతావరణ అనుకూలంగా వారికి పంట పండొచ్చు లేకపోతే పంట పంటకును పోవచ్చు, కానీ నాట్లు వేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆరుతడి పంటలు వేసుకుంటే రైతు నష్టపోయే అవకాశం తగ్గుతుందని చెప్పారు. ఓకే అండి, మరి మీకోసం ఆకాశవాణి మంచి పాట వినిపిస్తుంది, వినండి.

మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎన్ రేణుక, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీ మాలోత్ బాబుసింగ్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి ఆత్మగౌరవం ఈ చిత్రం నుండి పాటలు వింటారు.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి ఆత్మగౌరవం ఈ చిత్రం నుండి పాటలు విన్నారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట చిత్రం అభిలాష. పాటకు రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

పెళ్లి పందిరి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన చరణ్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. చిత్రం పేరు రౌడీ అల్లుడు. ఈ పాటకు రచన బేటూరి, సంగీతాన్ని అందించారు బప్పీ లహరి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

ప్రేమతో రా. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట వినండి. పాటకు రచన చంద్రబోస్, సంగీతాన్నందించారు మణిశర్మ.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసేజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వినండి. చెప్పవే చిరుగాలి చిత్రం నుండి. ఈ పాటకు రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయము 5 గంటలు దాటి 1 నిమిషము. ఇప్పుడు వినండి పవర్ చిత్రం నుండి సూరజ్ సంతోష్ మాలవిక పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తమన్ పాడిన పాట వినండి, చిత్రం మిరపకాయ.

మీరు విన్న పాట సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి. ఇప్పుడు వినండి శశి చిత్రం నుండి సిద్ధు శ్రీరామ్ పాడిన పాట.

నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Manu Bhakkar, who took the bronze to complete a double podium finish for India, Home Minister Amit Shah and Commerce and Industry Minister Piyush Goyal have congratulated Indian shooters Isha Singh and Manu Bhakkar on their impressive performances. Benchmark domestic equity indices rebounded today and closed 1% higher. The Sensex climbed 776 points to close at 76,836, while Nifty rose 229 points to settle at 23,996. And global crude oil prices plunged around 7% today after US and Iran paused military strikes over the weekend. International benchmark Brent crude was trading 7.9% down at $89.11 per barrel in intraday trade. And that is the end of this news bulletin.
1: Akashvani. ఇప్పుడు సమయం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వాలు సింగరేణి వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ భారీగా బకాయిలు పెంచాయని విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన సింగరేణి భవిష్యత్తును పరిరక్షించేందుకు ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్, తాడిచెర్ల కోల్ బ్లాక్ రెండులను కేటాయించడంతో సహా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరించారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణితో పోటీ పడకుండా జెన్కోను నిరోధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అదనంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరును కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఇటీవల జరిగిన పరీక్షల లీకేజీ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమ్యూనిటీ కిచెన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే రాష్ట స్థాయి పథకానికి శ్రీకారం చుట్టారు. చిన్నారులు ఆకలితో బడికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజా సంక్షేమ పథకాలు ఉచితాలు కావని, మానవ వనరులపై పెట్టే కీలకమైన పెట్టుబడులని స్పష్టం చేశారు. తాను చేపట్టిన పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ద్వారా గ్రహించిన విషయాల ఆధారంగా ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఆరోగ్య బీమా పెంపు, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం వంటి విస్తృత సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న అధికారికి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఓ ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆ సంస్థ రాష్ట అధ్యక్షురాలిగా మర్రిపల్లి మాధవిని అధికారికంగా నియమించారు. 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించినప్పటి నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆత్మగౌరవం, ప్రాంతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంపై దృష్టి సారించిందని కవిత అన్నారు. బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో, తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని కవిత పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను అందించే ముఖ్యమైన వ్యవసాయాధారిత, ఉద్యాన అనుబంధ రంగాలుగా చెప్పుకోవచ్చన్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి

అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమ, పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయ వనరులను సమకూరుతాయన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అధికారులు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్టంలో విద్యా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ, 12,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న తీవ్ర నిధుల కొరత వంటి అమలు కాని హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా నివాళులర్పించిన రామచంద్రరావు, జేఎన్టీయూలో జరిగిన పరిశోధన భగవద్గీతపై రాసిన పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆవిష్కరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 6 తడి పంటలు మాత్రమే పండించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. ఈరోజు మిట్టపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విత్తన మేళాను ప్రారంభించి రైతులకు 6 తడి పంటల విత్తనాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదని, అందువల్ల 6 తడి పంటలు పండిస్తే ఆదాయం రావడంతో పాటు నీటి వినియోగం తగ్గుతుందని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం 2025కు అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి బి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకోసం 2023, 2024, 2025 సంవత్సరాలలో భూభాగం, గగనతలం, జల సముద్రాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారు పురస్కారాలకు అర్హులని తెలిపారు. బాలల ధైర్య సాహసాల వివరాలతో 20వ తేదీలోగా దరఖాస్తులను awards.gov.inలో ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు. కేంద్ర సాయుధ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్య సాహసాలను, దేశ భద్రతలో వారు చూపే నిబద్దతను కొనియాడారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ సంక్షోభ సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మావోయిజం నిర్మూలనలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించిందని, అందువల్ల దేశంలో శాంతి నెలకొందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి ఆమోదం లభించడంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్దిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట కేటాయింపుల ద్వారా దాదాపు 5,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్టంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజుల్లో రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,

0: తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, రైతులు వరి సాగుకు బదులుగా 6 తడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధురలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారేణ లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ప్రతిపక్షీయాణాం భృశం కోలాహలేన సంసద సదనం అద్య స్థగితం. అస్మిన్ విషయే చర్చాయాః స్థగనం రాష్ట్రాయ అసమీచీనం సందేశం ప్రసారయిష్యతీతి కేంద్రీయ మంత్రి కిరణ్ రిజిజుః ఉదఘోషయత్. ఎంవీ ఒమర్ఫీ ఇతి వాణిజ్యపోతే జాతే ఆక్రమణ ప్రకరణే ఏకస్య భారతీయ నాగరికస్య నిధనాత్ పశ్చాత్ భారత సర్వకారేణ యుక్రేన దేశస్య రాజదూతః ఆహూతః. ఋతువిభాగేన ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమవంగరాజ్యేషు అతివృష్టిపరా పూర్వసూచనా ప్రఖ్యాపితా. ఐఎస్ఎఫ్ లక్ష్యభేద విశ్వచషకస్పర్ధాయాం భారతస్య ఈశాసింగః స్వర్ణపదకం అవాప్తవతీ. మనుభాస్కరశ్చ కాంస్యపదకం సముపార్జితవతి. అపి చ నవదిల్ల్యాం ద్వాదశతమా రాష్ట్రమండల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ క్రీడా అద్య సమారబ్ధా. अथ वार्ताः विशदीकृत्य. अद्य लोकसभायां सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकः उपस्थापितः. एषः विधेयकः 24-अधिक-2000तमस्य वर्षस्य अधिनियमस्य संशोधनं कर्तुम् ईहते. एषः छात्राणां भाविजीवनस्य संरक्षणं परीक्षाप्रणाल्याः पारदर्शितां निष्पक्षतां सत्यनिष्ठां च दृढयितुम् एकां सबलां न्यायसंरचनाम् उद्भावयति. अस्मिन् विधेयके केचन महत्वपूर्णाः नियमाः समाविष्टाः सन्ति. यत्र अपराधिनां कृते 10 वर्षपर्यन्तः कारागृहदण्डः, 10 कोटिरूप्यकाणां दण्डशुल्कं, सहैव दोषिणां सम्पत्ति अधिग्रहणम् इत्यादयः कठोराः दण्डाः विधीयन्ते. मध्याह्ने 12 वादने प्रथमस्थगनात् पश्चात् यदा सभा पुनः समवेता तदा राज्यमन्त्री डॉ जितेन्द्रसिंहः विधेयकम् उपस्थापितवान्. विधेयकस्य उपस्थापनावधौ नीट प्रकरणे छात्रविरोध प्रदर्शनस्य आरक्षक कार्याचरणमधिकृत्य चर्चां कामयमानाः प्रतिपक्ष सदस्याः उत्थाय उच्चैः कोलाहलं कृतवन्तः. नीट परीक्षा प्रकरणे प्रदर्शनकारी छात्रेषु कृतस्य आरक्षक कार्याचरणस्य विरोधं कुर्वतां विपक्षिदलानां घोरकोलाहलेन अद्य संसदः उभयोः सदनयोः कार्यजातं पुनः श्वः प्रातः 11 वादनं यावत् बाधितम् अभवत्. सायं 5 वादने तृतीयस्थगनात् परं यदा लोकसभा समवेता तदा पीठासीनाधिकारी कृष्णप्रसाद तेनेटि देशस्य परीक्षाप्रणाल्यां परिष्कारार्थं सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकम् इत्यस्योपरि चर्चां प्रारब्धुम् ऐच्छत्. तदा विपक्षि सांसदाः स्वस्थानेभ्यः उत्थाय उच्चैः विरोधोद्घोषाम् अकुर्वन्. अत्रावसरे तैः नीट विषये प्रदर्शनकाले छात्रेषु पञ्जीकृतानां सर्वासां प्राथमिकीनां सद्य एव प्रत्याहरणस्य दृढयाचना विहिता. विदेशमन्त्रालयेन अद्य भारतस्थितः युक्रेनदेशस्य राजदूतः डॉ अलेक्जेण्डर पोलिश्चुक इत्यसौ आहूतः. अयं पदक्षेपः व्यापारिकपोते एमवी ओमोर्फी इत्यस्मिन् सञ्जाते आक्रमणे एकस्य भारतीय नागरिकस्य मृत्योः पश्चादुत्थापितः. एतां घटनामालक्ष्य स्वस्य गभीरा

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:45 సామూహిక గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో తొలకరిలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయం వింటారు. ఇంకా ఎన్పివి ద్రావణం తయారీ విధానం ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆంజనేయం భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి పోలోజు రాజేశ్వరి. 6:35 రైతు సమాచారంలో సుబాబుల సాగు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఫేస్బుక్ నాటకం ప్రసారమవుతుంది. అనంతరం వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా హెపటైటిస్ నుంచి రక్షణ డాక్టర్ జి చేతన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 తిరిగి 11:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో చాతుర్మాస ప్రాశస్యం గురించి వివరాలు వింటారు. సమర్పణ శ్రీమతి డి సౌజన్య. 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏవియేషన్ రంగంలో ఉపాధి

అవకాశాలు వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులిని కాపాడుదాం, ప్రకృతిని రక్షిద్దాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తు బిజులు యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కుల మహేందర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:15 పార్లమెంటు సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం

సమీక్ష ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం చిత్రగీతాలు ఉంటాయి. ఇవి ఈపూట రేపటి ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు

మీరింతవరకు సాంఘిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో ప్రతి పంటలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు సంబంధించిన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రత్తిలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల నివారణ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం ప్రత్తి పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ప్రత్తిని విత్తుకోవడం జరిగింది. అయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం, ఉపయుక్తంగా ఉంటుందని మనకు ఈ వివరాలు అందజేస్తున్నారు. తామర పురుగులు. ముందుగా తామర పురుగుల గురించి. ప్రతి పంట తొలి దశలో వర్షాభావ పరిస్థితులను గురైనట్లయితే తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ తామర పురుగు పిల్ల తల్లి పురుగులు లేత ఆకుల అడుగు భాగం నుండి రెండు ఆకుల మధ్య ఉన్న పెరిగే మొగ్గ భాగం నుండి రసాన్ని పీల్చటం వలన ఆకులు పైకి ముడుచుకోవటము, మొక్క పెరుగుదల అస్తవ్యస్తంగా అవడము వలన మొక్క పెరుగుదల కుంటు పడిపోవడంతో పాటు ఆలస్యంగా పరిపక్వానికి రావటం జరుగుతుంది. నివారణకు తొలి దశలో వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతిని బట్టి పిప్రోనిల్ 2 ml లేదా థైమిథాక్సామ్ 0.2 g లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగులు భూమి పైపొరల్లోనే కోశస్థ దశలో ఉంటాయి. కావున ఈ రసాయన మందులను పిచికారీ చేసినప్పుడు మొక్క చుట్టూ భూమి మీద మందు ద్రావణాన్ని పిచికారీ చేసిన ఎడల చాలా వరకు పురుగు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇక పేనుబంక ఆశించే విధానాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రతి పంట తొలి దశలో బిడ్డకు గురైనట్లయితే పేనుబంక ఆశించే అవకాశం ఉంది. పేనుబంక తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాల నుండి లేత కొమ్మల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని ద్వారా మొక్క పెరుగుదల తొలి దశలోనే కుంటు పడిపోయే అవకాశం ఉంది. అయితే మిత్ర పురుగులు, ముఖ్యంగా అక్షింతల పురుగులు గమనించినట్లయితే రసాయన మందుల పిచికారీ అవసరం లేదు. తొలి దశలో పేనుబంక ఉధృతి బాగా ఉన్నట్లయితే 1 లేదా 2 సార్లు 5% వేప కషాయము లేదా వేప నూనె 5 ml నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి పిప్రోనిల్ 2 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 ml లేదా థయామిథాక్సామ్ 0.2 g లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత వేరుకుళ్ళు తెగులు గురించి ఈ విధంగా. ప్రతిలో తొలి దశలో వేరుకుళ్ళు తెగులు ఆశించే నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున ఈ తెగులును కలగజేసే కారకం భూమిలో స్క్లీరోసియా రూపంలో జీవించి ఉండి భూమిలో తేమ 15 నుండి 20%, ఉష్ణోగ్రతలు 35 నుండి 39 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు ఆశించి నష్టపరుస్తుంది. ఇక లక్షణాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తెగులు ఆశించి మొక్క యొక్క వేరు కుళ్ళిపోవడం వల్ల మొక్కకు కావలసిన నీరు, పోషకాలు అందక మొక్క యొక్క ఆకులు పైనుండి క్రిందికి వేలాడుతూ పసుపు రంగును మారుతాయి. అర్ధాంతరంగా మొక్క పూర్తిగా ఎండిపోవడం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణం. తెగులు సోకిన మొక్కలు చేనులో గుంపులు గుంపులుగా చనిపోతాయి. మొక్కను పీకితే సులభంగా పైకి వస్తుంది. వేరు మీద తెల్లని బూజుతో శిలీంద్రము యొక్క పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటకు నీరు ఇవ్వడం ద్వారా తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. నివారణకి విత్తన శుద్ధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. కిలో విత్తనానికి 2 g కార్బనజీం, 10 g ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 g లేదా కార్బనజీం 1 g లీటర్ నీటి కలిపి ద్రావణాన్ని మొక్క మొదళ్ల చుట్టూ వేరు వ్యవస్థ బాగా తడిచేటట్లు పోసుకోవాలి. పొటాష్ ఎరువులను సిఫారసు చేసిన మేరకు తప్పక వాడాలి. జొన్న, మొక్కజొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. దీని ద్వారా భూమి లోపల పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు ఎండవేడికి నశిస్తాయి.
0: ప్రతి పంటలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు సంబంధించిన వివరాలు విన్నారు. రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమం

0: లో ప్రత్యామ్నాయ శక్తి వనరైన సౌర విద్యుత్తును వ్యవసాయ క్షేత్రాల్లో లాభసాటిగా ఎలా ఉత్పత్తి చేయాలో, పంపిణీ ఏ విధంగా చేయాలో అన్న విషయానికి సంబంధించి సౌర వ్యవసాయం అనే విషయమై వివరాలు వింటారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈరోజు రాత్రి 7:15 ఇల్లు ఆకలి పశు విజ్ఞాన కార్యక్రమంలో లైఫ్ అని అందిస్తున్నాం. అంశం, మన రాష్ట్రంలో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు. రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి స్వాతి గారు రైతుల పశుపోషకుల సందేహాలకు తగిన సమాధానాలు సూచనలు ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు మీకు తెలిసినవే. 040 ఇది హైదరాబాద్ ఎస్టీడీ కోడ్. ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 2324-0852. మరొక నెంబరు 2324-0853. ఈ 2 నెంబర్లకు మీరు ఈరోజు రాత్రి 7:15 ఫోన్ చేయొచ్చు. విషయం, మన రాష్ట్రంలో గాలికుంటు వ్యాధి, తీసుకోవలసిన నివారణ చర్యలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
3: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి తాడేపల్లిగూడెం ఎన్ఐటి ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో.

ఈ రోజు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ గారి వేణుగాన కచేరి వింటారు. శ్రీ వరిగంటి రాజశేఖర్ వయలిన్, శ్రీ వారణాసి కళీ ప్రసాద్ బాబు మృదంగంపై వాద్య సహకారం.

0: ಶಿಷ್ಯನು.
1: ಚಿತ್ರಗೀತ ಮಿನ್ನರು. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవీ ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: कांग्रेस पार्टी और कुछ दल है उनको कहना चाहता हूं, विषय को भटकने मत दीजिए. इस वक्त स्टूडेंट का इंटरेस्ट, देश में जो एग्जामिनेशन होने का जो प्रक्रिया आज तक हमने देखा है, उसको मजबूती से जो रिफॉर्म्स लाया है, इस पे चर्चा होना ये सबसे प्राथमिकता होना चाहिए इस वक्त.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: लोक परीक्षा अनुचित साधारण निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत और उनकी आकांक्षाओं से जुड़ा अत्यधिक महत्वपूर्ण विधेयक है. ये विधेयक पेपर लीक जैसे अपराधों पर प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు 4వ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు.

కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాణిజ్య నౌక ఎంవీ ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ ను దేశంలోని వైవిధ్య భరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరిలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ ఈ అంశంపై పరిచయం వింటారు.
3: వ్యవసాయంతో పాటు పాడిని పెంచుకున్నట్లయితే మంచి అభివృద్ధి చెందొచ్చు అంటున్నారు. అదే ఇప్పటి వరకు కూడా మన వ్యవసాయదారులు చేస్తూ ఉన్నారు. పాడి పశువుల్ని మనం కాలానుగుణంగా ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాల గురించి పశు వైద్యాధికారి వారిని అడిగి ఇప్పుడు అనేక విషయాలు తెలుసుకుందాం. పశువుల్ని ఎండాకాలం నుంచి రక్షించుకున్నారు, కానీ తొలకరి వర్షాలకు కూడా ఏమైనా జబ్బులు చేసే అవకాశాలు ఉన్నాయా?
4: అయితే ముఖ్యంగా పశువుల్లో తొలకరి తర్వాత వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలం ఎండ యొక్క స్ట్రెస్ ఈ పశువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టిగా అనుభవిస్తాయి. కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా తొలకరి పడినప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మజీవులు ఏవైతే మనకి గడ్డి మీద ఉంటాయో ఆ సూక్ష్మజీవులు ఆ వర్షానికి ఆ చినుకును తీసుకున్న తర్వాత డెవలప్ అవడం స్టార్ట్ అవుతాయి. సో సూక్ష్మజీవులు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్న మన పశువులు ఆ గడ్డి వేయటం వల్ల జబ్బులు అనేవి చాలా తీవ్రతరంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి వచ్చే జబ్బులు ఏంటంటే గొంతువాపు జబ్బవాపు జబ్బులండి పెద్ద పశువుల్లో. అలాగే గొర్రెలు మేకల్లో పారుడు రోగము, తర్వాత చిటుకు వ్యాధి, ఇట్లా రకరకాలుగా మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అంటు రోగాలు అంటారు వీటిని, ఈ అంటు రోగాల నుంచి కాపాడుకోవడానికి మన పశువులను కాపాడుకోవాలనుకుంటే తప్పనిసరిగా వాటికి తగ్గ టీకాలు ముందస్తుగానే వేసుకోవడం మంచిదండి.
3: అంటే ఈ తొలకరి వర్షాలకు పచ్చికపై సూక్ష్మ క్రిముల వల్ల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుసు, కానీ టీకాలు వేయించాలన్నారు, ఏ టైంలో టీకాలు వేయించాలంటారు?
4: టీకాలు వేయటానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ సమయమే అనువైన సమయం అండి. ఎందుకంటే ఇంకా తొలకరి మనం పేపర్లో చూస్తున్నాం, ఇంకా ఒక 10 రోజుల్లో వస్తాయి అంటున్నారు. కాబట్టి దానికంటే ముందే, ఎందుకంటే ఒక టీకా పనిచేయడానికి కంపల్సరీగా ఒక 15 రోజులు 20 రోజులు పడుతుంది. అంటే టీకా లోపల యాంటీబాడీస్ని ప్రిపేర్ చేసుకోవడానికి 14-15 డేస్ పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు కనుక టీకాలు వేసుకుంటే వాటి యొక్క ఎఫెక్ట్ 15 రోజులు, అంటే వాటి యొక్క సంరక్షణ 15 రోజుల తర్వాత నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇదే అనువైన సమయం అని నేను భావిస్తాను.
3: అంటే మనం ఇప్పుడు జూన్ మాసంలో ఉన్నాం, అంటే ముందుగానే అంటే ఎండాకాలంలో మేలో కానీ ఏప్రిల్లో కానీ వేయించాలంటారా?
4: మరి మధ్య ఎండలో కాదండి, ఇప్పుడు మే చివరాఖరికి. ఇప్పుడు కొంచెం మనకి టెంపరేచర్ ఒక 2 రోజుల తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. ఈ టైంలో కనుక మనం టీకాలు వేస్తే దానికి అనువుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.
3: అంటే జబ్బులు కూడా రకరకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే అన్నిటికీ ఒకే టీకా ఉంటుందా లేక అనేక టీకాలు ఉంటాయా?
4: ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా జబ్బవాపుకి గొంతువాపుకి మనకి గవర్నమెంట్ సపరేట్గా వ్యాక్సిన్స్ ఉన్నాయండి. అదేవిధంగా మన పారుడు రోగానికి టీకా, అలా అదేవిధంగా చిటుకు వ్యాధికి టీకా, ఇవి సపరేట్గా ఉన్నాయి. ముఖ్యంగా జబ్బవాపు అనేది తెల్ల పశువుల్లో ఎక్కువగా వస్తుంది, కాబట్టి మేము తెల్ల పశువుల్లో జబ్బవాపు రాకుండా ఆ టీకా వేయటం జరుగుతుంది. అలాగే నల్ల పశువుల్లో అంటే గేదెల్లో వాటిల్లో ఎక్కువగా గొంతువాపు జబ్బు వస్తుంది, కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి టీకా గొంతువాపు టీకా వేయటం జరుగుతుంది.
3: ఇక ఈ వర్షాకాలంలో పాలిచ్చే పశువుల్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలంటారు?
4: ముందుగా చెప్పినట్టుగా టీకాలు వేసుకోవడం వల్ల మనం చాలా వరకు ఈ జబ్బులు రాకుండా ఉంటారు, కాబట్టి కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా తొలకరి వస్తుంది కాబట్టి, అంటే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి విత్తనాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర పశుగ్రాస విత్తనాలు ప్రతి పశు వైద్యశాలలో కూడా లభ్యం అవుతున్నాయి. సో పశుగ్రాస విత్తనాలు తీసుకుని వెళ్ళి వాటికి తగ్గట్టుగా పెంచినట్టయితే పశుగ్రాసాన్ని తప్పకుండా వాటిలో యొక్క పాల దిగుబడి పెరుగుతుందండి.
3: దాణా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
4: ముఖ్యంగా ఎక్కడైతే పచ్చిగడ్డి మనకి తక్కువగా లభిస్తుందో అక్కడ గనక మనం పచ్చిగడ్డిని

0: కాంపెన్సేట్ చేస్తూ దాణా కానీ మినరల్ మిక్చర్ని మనం కనుక ఇచ్చినట్టయితే కంపల్సరీగా వాటి యొక్క పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఎండుగడ్డి మాత్రమే వేయటం వల్ల వాటి యొక్క పోషణ అనేది జరగదు.
1: కొన్ని పశువుల్లో పాల దిగుబడి బాగానే ఉంటుంది కానీ వెన్న శాతం తగ్గిపోయిందని వాపోతూ ఉంటారు రైతులు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముఖ్యంగా మనము ఏదైనా సరే ఆహారం సమతుల్య ఆహారం ఇచ్చినప్పుడే పశువు కానీ మనిషి కానీ వాటి యొక్క ఆ సమతుల్య ఆహారం బట్టే మన యొక్క ప్రొడక్టివిటీ ఉంటుంది. మనం ఇచ్చే ఎండుగడ్డి కానీ మామూలు పచ్చిగడ్డి కానీ దాని యొక్క మేనేజ్మెంట్ పశువు యొక్క మేనేజ్మెంట్కి మాత్రం సరిపోతుంది, కానీ దాని యొక్క పాలలో వెన్న శాతం పెరగాలంటే పశుగ్రాసము మంచి రకము మేలు రకమైన పశుగ్రాసాన్ని కనుక వాటికి ఇచ్చినట్టయితే అలాగే దాంతోపాటు దాణా ఇచ్చినట్టయితే వాటిలో వెన్న శాతం పెరుగుతుంది. ప్రత్యేకంగా కోఫోర్, కోవన్, కోటు, కోత్రీ, కోఫోర్ ఇటువంటి పశుగ్రాసాలు కనుక ఇచ్చినట్టయితే వెన్న శాతం పెరుగుతుందండి.
1: ఈ ఎద లక్షణాలు ఏమైనా ఈ వర్షాలకు గమనించే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా వర్షాకాలం మొదలైంది అంటే మనకి ఎద లక్షణాలు కంపల్సరీగా వస్తాయి. ముందుగానే తెలుసు చాలా మందికి, అయినా మరొకసారి చెప్తాను. ఎద లక్షణాలు ఆవుల్లో కానీ గేదెల్లో కానీ మానం నుంచి తీగలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మానం ఉబ్బుతుంది, తర్వాత అవి ఆకలి మందగిస్తుంది, వాటి యొక్క పాల దిగుబడి తగ్గిపోతుంది, తరచూ మూత్ర విసర్జన చేయటము ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే, ఒకవేళ అది సాయంత్రం పూట కనుక మనకి ఎదకొచ్చిందని అనిపిస్తే గనక తీగలేయటం కనుక జరిగితే తర్వాత రోజు ఉదయం, ఒకవేళ ఉదయం కనుక వస్తే గనక ఆ రోజు సాయంత్రానికి ఇంజెక్షన్ వేయించుకుంటే మంచిదండి.
1: మరి విన్నారు కదా రైతు సోదరులారా, ఎద లక్షణాలు కనుక వచ్చినట్లయితే వెంటనే పశు వైద్య అధికారిని కలిసి కృత్రిమ గర్భధారణ విషయంలో కూడా మరి డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. మేడం గారు చాలా చక్కగా వివరిస్తున్నారు, మరి దూడల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దూడలు ముఖ్యంగా కాక్సిడియోసిస్ అనే జబ్బుతోటి ముట్టే సున్నపు వ్యాధి అంటారండి, పారుడి వ్యాధి అంటారు, సున్నపు పారుడి వ్యాధి. దీని మూలాన ఏమవుతుందంటే అవి బంకబంకగా సున్నం కలర్లో విరోచనాలు అవుతాయి, వెంటనే నీరస పడిపోతుంది దూడ. ఎందుకంటే దాని యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే నీరస పడిపోయి తొందరగా చనిపోతాయి. కాబట్టి ఇదొక ఆ వ్యాధికి తగ్గట్టుగా మనము మందులు కనుక ఇచ్చుకున్నట్టయితే ముందుగానే యాంటీబయాటిక్ పౌడర్ని ఇచ్చినట్టయితే వాటిని తగ్గించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా నట్టలు, నట్టలు ప్రభావము దూడల మీద చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నట్టలు నివారణ మందులు కూడా క్రమానుసారంగా తీసుకుంటే కనుక మనం దూడల యొక్క మరణాలని తగ్గించవచ్చు.
1: మా రైతు సోదరులు చెప్పండి, దూడ పుట్టగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: దూడ పుట్టిన వెంటనే ముఖ్యంగా మనం జున్ను పాలు ఏదైతే ఉన్నాయో అవి వాటికి పట్టించాలండి. ఎందుకంటే జున్ను పాలలోనే రోగనిరోధక శక్తి, వాటికి కలిగేటువంటి శక్తి కలిగేటువంటి కణాలు ఉంటాయి కాబట్టి కంపల్సరిగా దూడ పుట్టిన వెంటనే గంటలోపే జున్ను పాలు తాగించాలి. అదేవిధంగా 10 రోజులకే యాంటీబయాటిక్ మందు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి 20 రోజులకి నట్టల మందు తీసుకోవాలి.
1: ఈ పాడి పశువుల గురించి చాలా చక్కగా వివరించారు. ఇక జీవాల విషయానికి వస్తే జీవాల్లో కూడా ఇలా ఈ విధంగానే టీకాలు వేయించాలంటారా?
0: అవునండి, నీకు చెప్పినట్టుగా నేను ఇందాక చిటుకు రోగానికి కానీ పారుడు రోగానికి కానీ మా దగ్గర టీకాలు ఉన్నాయి. అవి కూడా ఈ కాలంలోనే ఈ టైంలోనే వాటికి వేయించితే రోగాలు రాకుండా ఉంటాయి.
1: అంటే ఏ మాసంలో వేయించాలంటారు?
0: ఇప్పుడు చిటుకు రోగానికి అయితే ఈ కాలంలో వేయించవచ్చు అండి, పారుడు రోగానికి ఇంకో కొంత టైం ఉంది. అయితే ముందుగా చిటుకు రోగం అంటే మనకి తెలుసు, అవి దాని పేరుకు తగ్గట్టే చిటుకులోనే చనిపోతాయంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ తొందరగా ఈ బారిన పడతాయి. అదేవిధంగా అది అంటు రోగం కాబట్టి తొందరగా అంటుకుంటుంది, పెద్ద సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. సో కాబట్టి దానికంటే ముందే ఈ టైంలోనే ఈ చిటుకు రోగానికి టీకా వేయించుకోవడం మంచిది.
1: ఈ వర్షాకాలంలో పాడి పశువులకు కానీ జీవాలకు కానీ నివాసం గురించి అంటే పాకల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పెద్ద పశువులకి అయితే కనుక మామూలుగా పెద్ద పశువులు కానీ చిన్న పశువులు కానీ మనం ఎక్కువ శాతము సెమీ ఇంటెన్సివ్ జరుగుతుంది, అంటే సగకాలం మనము షెడ్లలో ఉంచుతాము, సగకాలం బయట మేతకు వదిలేస్తాము. అయితే ముఖ్యంగా షెడ్లు ఉన్న చోట ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో అది సమానంగా అంటే కొంచెం ఎత్తుపల్లలుగా ఉంటే గనక నీరు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. లేకపోతే అది స్టాగ్నెంట్ అయిపోయి ఉంటే వాటర్, దానివల్ల పొదుగుకి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పొదుగు వాపు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మురుగునీరు అక్కడ ఒకవేళ ఆగిపోయి ఉంటే పశువులకి అది అంటుకోవడం వలన సూక్ష్మక్రిములు లోపలికి వెళ్ళి పొదుగు వాపు జబ్బులు వస్తాయి. కాబట్టి

0: ఆ స్లోప్ అనేది ఉండాలి. అదేవిధంగా వాటరింగ్ ఫెసిలిటీ, నీరు ఇచ్చే సౌకర్యం కానీ మ్యాత్ ఇచ్చే సౌకర్యం ఉన్న ఫెసిలిటీస్ కూడా శుభ్రంగా ఉండాలి. దానివల్ల మనం చాలా వరకు రోగాల్ని అరికట్టచ్చు.
1: ఏది ఏమైనా ఈ వర్షాకాలంలో పరిశుభ్రత మనుషులకే కాదు పాడి పశువులకు కూడా ఎంతో అవసరం అంటున్నారు. మరి మా రైతు సోదరులకు తెలియని విషయాలు చాలా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు తొలకరిలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ గురించి పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.

0: జానపద గేయాలు విన్నారు. వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాత ఎన్పివి ద్రావణం తయారీ విధానం గురించి ప్రసంగం వినండి.
1: ప్రకృతిలో పరాన్న జీవులు, బదనికలు మరియు కొన్ని వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపీడలను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. అటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడుల ఉధృతిని తగ్గించుకోవడానికి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. ఈ జీవ నియంత్రణ పద్ధతులలో ముఖ్యంగా నాలుగు రకాలుగా సూక్ష్మజీవులు పురుగులకు వ్యాధులను సోకించవచ్చు. ఒకటి వైరస్ ద్వారా, రెండోది బ్యాక్టీరియా, మూడు కీటకనాశక శిలీంధ్రాలు మరియు కీటకాలను ఆశించు నులిపురుగులు. ఇవే కాకుండా పంటలను ఆశించే వివిధ తెగుళ్లను నివారించడానికి మరియు పంటల పొలాల్లో విపరీత నష్టం కలిగించే నులిపురుగుల ఉధృతిని తగ్గించడానికి నిర్దేశించబడిన జీవరసాయనాలు వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం మనము ఎన్పివి వైరస్ ని వివరించుకుందాం. వైరస్ ఆధారిత జీవరసాయనాలు, ముఖ్యంగా ఈ ఎన్పివి అనగా న్యూక్లియో పాలిహైడ్రోసిస్ వైరస్. ఇది శనగపచ్చ పురుగు, ఆముదం మీద వచ్చే నామాల పురుగు, లద్దె పురుగులను నివారించడానికి ఈ ఎన్పివి వైరస్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. ఎన్పివి వైరస్ ద్రావణ తయారీ రెండు విధాలుగా ఉంది. మొదటిది శాస్త్రీయంగాను, రెండవది రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. శాస్త్రీయంగా ఎన్పివి ద్రావణ తయారీలో ముందుగా మనము స్పోడాప్టెరా అనగా పొగాకు లద్దె పురుగుని 7 నుంచి 8 రోజుల వ్యవధిలో ఉన్న లార్వాని తీసుకొని, 5 నుంచి 7 రోజుల వయసు గల శనగపచ్చ పురుగు లార్వాలను తీసుకొని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా ఉంచాలి. పొగాకు లద్దె పురుగులకు వైరస్ వ్యాధిని సోకింపజేయాలి. దీనికి మనము 4 నుంచి 5 ఆముదం ఆకులను తీసుకొని వాటిని ఎన్పివి ద్రావణంలో ఒక 15 నిమిషాల్లో ఆ ద్రావణంలో ముంచి, తర్వాత పాత్రలో ఆముదం ఆకులను ముంచిన ద్రావణంలో ఎన్పివి ద్రావణంలో ముంచి ఆరబెట్టి తర్వాత వాటిని పాత్రలోకి మార్చాలి. ఈ పాత్ర పైన 50 నుంచి 70 లార్వాలను, పొగాకు లద్ద పురుగు లార్వాలను అందులో ఉంచాలి. అలాగే శనగపచ్చ పురుగు లార్వాలు 5 నుంచి 7 రోజుల వయసు గల లార్వాలను, 3వ దశకు చేరిన లార్వాలను తీసి వేరువేరు సీసాల్లో ఉంచాలి. తర్వాత వాటికి 2 రోజుల పాటు మంచినీటిలో నానబెట్టిన శనగగింజలను రోజుకు 1 లేదా 2 చొప్పున ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేసిన తర్వాత 4-5 రోజుల తర్వాత ఆ శనగపచ్చ పురుగుకి వ్యాధి సోకింపబడుతుంది. ఈ వ్యాధి సోకింపబడిన 5 రోజుల తర్వాత ఆ లార్వాలు చచ్చిపోతాయి. ఈ చచ్చిపోయిన లార్వాలను ఒక పాత్రలో తీసుకొని వాటికి తగిన మంచినీటిని చేర్చుకొని 1 వారం రోజుల పాటు పక్కకు పెట్టాలి. అలా అవి బాగా కుళ్లిపోయి అడుగు భాగానికి చేరుతాయి. ఈ ద్రావణాన్ని పారబోసి మళ్లీ మంచినీటిని చేర్చి వాటిని మిక్సీలో 1-2 లేదా 3 నిమిషాలు తిప్పుకోవాలి. ఇలా చేసిన దానికి మిక్సీలో వచ్చిన ఈ ద్రావణాన్ని వడగట్టుకోవాలి. పై తేలిన తెట్టుని తీసేసి మళ్ళా ఆ కింద ఉన్న చిక్కటి ద్రావణానికి, వైరస్ ద్రావణానికి మంచినీటిని కలిపి 7 రోజుల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. అలా ఉంచిన తర్వాత పై తేలిన తట్టును తీసి పారేసి ఆ చిక్కటి దానికి మరికొంచెం మంచినీటిని చేర్చి 500 ఆర్పిఎం వద్ద 5 నిమిషాల పాటు సెంట్రిఫ్యూజ్ చేయాలి. పైన తేలిన తేటను వేరే గాజు గొట్టంలోకి మార్చి దానిని సెంట్రిఫ్యూజ్ లో ఉంచి మరలా 2500 ఆర్పిఎం వద్ద 15-20 నిమిషాల పాటు సెంట్రిఫ్యూజ్ చేసి గొట్టం అడుగు భాగాన చేరిన వైరస్ ను తీసుకుని గాజు సీసాలో ఉంచి ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకొని పురుగుల ఉధృతి ఎప్పుడైతే ఎక్కువైందో పంటల పైన పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క చీడపీడల ఉధృతి తగ్గుతుంది. ఇకపోతే రెండో పద్ధతి, రైతులు స్వయంగా ఎన్పివి ద్రావణాన్ని తయారు చేసుకోవడం. రైతుల పొలంలో శనగపచ్చ పురుగు లార్వాలని కాని పొగాకు లద్దె పురుగు లార్వాలని సేకరించి 200 లార్వాలను సేకరించి వాటిని ఒక గిన్నెలో వేసుకుని సరైన నీరుని సమకూర్చుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ నూరిన మిశ్రమాన్ని రోజంతా వడగట్టుకొని

0: తెల్లారి దానికి 200 లీటర్ల నీటిని, 1 కిలో బెల్లం మరియు 100 మిల్లీలీటర్ల టీపాల్ లేదా రాబిన్ బ్లూ చేర్చి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. పైరులో అమర్చిన లింగాకర్షక బుట్టలలో 10 నుంచి 15 రెక్కల పురుగులు ఆకర్షింపబడిన 2 వారాల్లో గాని లేక పైరుపై పురుగు గుడ్లను గమనించడం గాని జరిగినచో వారం రోజులలో ఈ వైరస్ ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేసుకోవచ్చు. ఎన్పీవీ వ్యాధి సోకిన లార్వా లక్షణాలను గుర్తించడం ఎలా? ముందుగా మనము పొలంలోకి అడుగు పెట్టగానే ఆకుల పైనుంచి కింద వరకు ఈ లార్వాలు చనిపోయి వేలాడబడి ఉంటాయి, లేదా పురుగు అడుగు భాగంలో గులాబీ రంగుకు మారుతుంది. అలాగే మొక్క ఆకుల మీద నల్లగా కరుచుకుపోయినట్లు కనబడుతుంది. వ్యాధి సోకిన లార్వాలు చర్మం వదులుగా ఉండి మెత్తగా ఉండి దాని నుంచి చర్మం పగిలిపోయి దాని నుంచి తెల్లటి ద్రవం కారుతూ ఉంటుంది. ఎన్పీవీ ద్రావణం ఉపయోగించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా ఈ ద్రావణాన్ని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు, దాని వలన వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. అలాగే ఇది సాయంకాలం లేదా చల్లని సమయంలో దీనిని పంటకు పిచికారీ చేయాలి. అదే ఉదయం పూట పిచికారీ చేసినచో అల్ట్రావైలెట్ కిరణాలు ఈ ఎన్పీవీ వైరస్ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే పంట అంతా సమానంగా ఈ ఎన్పీవీ వైరస్ ని పిచికారీ చేయాలి. పిచికారీ చేస్తున్న సమయంలో మధ్య మధ్యలో ఈ ఎన్పీవీ ద్రావణాన్ని సరిగ్గా కలియబెట్టాలి. ఇలా ఎన్పీవీ వైరస్ ద్రావణాన్ని శనగపచ్చ పురుగు మీద 250 లార్వల్ ఈక్వలెంట్ల పురుగును మందును గాని లేదా పొగాకు లద్దె పురుగు ఆశించిన పంటలపైన 500 లార్వల్ ఈక్వలెంట్ల మిశ్రమాన్ని పిచికారీ చేసినచో చీడపీడలు ఉధృతి తగ్గించుకోవచ్చు.
1: మీరింతవరకు ఎన్పీవీ ద్రావణం తయారీ విధానం గురించి ప్రసంగం విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి వికసిత భారత్. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
2: భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని వృద్ధి ఇంజిన్గా గుర్తిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఇది కేవలం భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు, దేశ GDPలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని MSME రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. MSME అంటే ఏమిటి? ముందుగా MSME అంటే ఏంటో తెలుసుకుందాం. M అంటే సూక్ష్మ, మైక్రో. S అంటే చిన్న, స్మాల్. మరియు M అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి MSMEలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్నవాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండేవాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండేవాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి MSME రంగంలోకే వస్తాయి. MSMEలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా MSMEలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. MSME రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు MSME రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మ నిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. MSME మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ

సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఈలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈల పెరుగుతున్న భాగస్వామ్యం, వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే వీసీలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, కోవిడ్ 19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మ నిర్భర్ భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత. 1, ఉపాధి కల్పన, యువతకు ఆశాకరం.

0: ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3. ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4. గ్రామీణ అభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది, తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు. వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా హరీష్ రాఘవేంద్ర మధుమిత పాడిన ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ సాహిత్యం వినబోతున్నారు. సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా. చిత్రం 7/G బృందావన్ కాలనీ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటన్ విట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, అక్షయ, అనూష, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజ్, వికాస్, రాధపాసి, బాబాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, షాకీర్, సహజాది, రాంఫల్ పాసి, వెంకటేశ్వరరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై 7/G బృందావన్ కాలనీ చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత తూఫాన్ చిత్రం నుంచి శ్రీరామచంద్ర శ్రేయ ఘోషల్ పాడిన పాటను వినిపించమంటూ రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై తూఫాన్ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ చెన్నగొండ మండలం పోకలగూడెం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట తాత మనవడు చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్
2: 100.1 MHz పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం జి పద్మ. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ ఎల్లందు కాలరీస్ కళాసిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, మారెపల్లి కుమారస్వామి, సరోజ, దుడం ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సంగం రాములు, జుగల్ కిషోర్ కండెల్వాల్, మురళీధర్ బోతాడ, సూరజ్ పలి ఇంకా వేరి స్నేహబృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కపిల్ కపిలాన్, రమ్య బెహరా పాడిన పాట చిత్రం ది గోస్ట్.

తేన్మార్ చిత్రం నుంచి హేమచంద్ర శ్రావణ్ భార్గవిల యుగుల గీతం వినబోతున్నారు. భాస్కర్ భట్ల సాహిత్యం అందించిన ఈ పాటను స్వరపరిచారు మణిశర్మ. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సుజాత్నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుంచి గుండెటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణీదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, పర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, బీనశ్రీ, స్వరూప, నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషరత్నం, నరసింహాచారి, అనసూర్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై తీన్మార్ చిత్రం నుంచి ఈ పాట.

ದೀಪು ಅಂಜನಾ ಸೌಮ್ಯಲ ಯುಗಳಗೀತಾನಿಕಿ ಗೀತರಚನ ದಾಸರಿ ಭಾಸ್ಕರ್ ಯಾದವ್, ಸ್ವರಕಲ್ಪನ ಶ್ರೀವೆಂಕಟ್. చిత్రం టోల్ ఫ్రీ నంబర్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపేట గ్రామం నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై టోల్ ఫ్రీ నంబర్ చిత్రంలోని ఈ పాట

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో జావేద్ అలీ ఆలపించిన శ్రీమణి సాహితి వినబోతున్నారు. చిత్రం తండేల్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సికింద్రాబాద్ మల్కాజ్గిరి నుంచి అలుగులపాటి వెంకట భరద్వాజ్, షర్మిల, జయకుమార్, నవ్యశ్రీ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగరం గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగరం గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్ కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, మేడ్చల్ రావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి దగ్గర నుంచి గోనేరవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి రామ్ మిరియాల పాడిన పాట.

0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నూరు పాయింట్ 1 మెగాహెర్ట్స్ పై కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరగా ట్రూ లవర్ చిత్రం నుంచి సత్యప్రకాష్ పాడిన పాటను వినిపించమంటూ లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారవీణ శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల అర్జున్, పయ్యవుల రామ్మూర్తి, స్వరూపరాణి, భదవతి లింగయ్య, సావిత్రి ఇంకవీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367567657.

మీరింతవరకు కిన్నెరి లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ముందు వెనక చిత్రం నుంచి క్షమించాలి ఆత్మబలం చిత్రం నుంచి పేసూసిల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి బంగారు చెల్లెలు చిత్రం నుంచి పేసూసిల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

నవ్య కళావాహిని సభ్యులు సమర్పించిన నాటకం సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకం. రచన కీర్తిశేషులు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. నిర్వహణ దర్శకత్వం తుర్లపాటి రామచంద్రరావు.

ఇంద్రసభలో ప్రతిజ్ఞ చేయుచు హరిశ్చంద్రుని బొంకితునని పలికి తిని దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకున్నందులకు అనివార్యముగా దానిని నిర్వర్తింపవలయను.

వ్యతపశక్తి విశంకు నందునిచే భవ్యుడు పాతి సుస్తి ఘటించి బ్రహ్మపదమే రాజర్షి సాధించే అట్టి తపోరాశి దళంప

0: కావున నేనిప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమునకే పోయేదను.
1: ప్రభు, విశ్వామిత్ర మహర్షి విచ్చేయుతున్నారు.
2: బ్రహ్మసత్తమ, హరిశ్చంద్రుడు నమస్కరించున్నాడు.
0: ఆయుష్మాన్ భవ.
2: దేవరా, ఈ మణిపీఠమును అలంకరింపుడు. రాక వచ్చినారు. నా వలన కావలసిన కార్యక్రమం ఏదైనను సెలవిండు, తక్షణమే నెరవేర్చేదను.
0: హరిశ్చంద్ర, నేనిప్పుడు ఒక యాగము ప్రారంభింపనించినాను. అందులకై కొంత ధనం కావలసి ఉన్నది.
2: వలసినంత కొనిపండు. ఇప్పుడే వేసడంబులపై కట్టి మీ వెంట పంపివేయదు.
0: వలదు, మాకు అవసరమైనప్పుడు మేమే వచ్చి కొనిపోవేదాము. అంతదనుక నీ కోశాగారం నందే భద్రపరిచించు.
3: ఆర్య, మీ ధనము మీకడనే ఉండుట శ్రేష్టం. మీ ఆశ్రమం నందే దీన్ని మీరేలా దాచుకొనరాదు?
0: సత్యకీర్తి, మా వద్ద భద్రత లేకనే కదా మీ వద్ద భద్రపరిచించుమని మేము చెప్పుట వీలు కాదని ఒక్క మాట చెప్పినా మాత్రం మేము పోయిదాము.
2: మీ ఇష్టానుసారమే కానిండు.
0: అలాగైనా మేము పోయి వస్తాము.
2: సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన పుణ్యాశ్రమం.

0: நீவார புட்டாகுதின் படமு தீயம்பை நெத்தாவியுன்
1: కాని సత్యకీర్తి, ఇచ్చట నా చిత్తం వేటకు కలవరపడుచున్నది.
2: ఘోరమైన వేటకార్యము నిర్వహించుటచే మీ చిత్తమునకు అట్లుండి ఉండవచ్చును. వినోదమునకై ఈ నృత్యమును

0: సత్యకీర్తి, నాకిది రుచించడలేదు. ఈ ముక్తాహారమును వారికిచ్చి పంపివేయుడు.
1: అటులనే ప్రభు. గోసంగపరచులారా, మహారాజును గ్రహించిన ఈ హారమును గైకును.
2: మాకీ హారం ఎందులకు? ప్రభువును పరిణయమాడవచ్చితిమి.
1: మీ నయగారి వత్తనాలు ఇక్కడ సాగవు. వచ్చిన దారిన వెళ్ళము, లేకున్నా మీ నాలుకను ఖండఖండములుగా నరికెంతున్నా.
2: అటులనా, ఇదే విషయము మా తండ్రి గారు విశ్వామిత్రునితో చెప్పిదము. తండ్రి, నాదా, నాకేమో భయమగుచున్నది.
3: ఒరి హరిశ్చంద్ర, మా అంగీకారం లేక మా ఆశ్రమ ప్రాంగణములకేలా ప్రవేశించితివి. ప్రవేశించి ఆశ్రమ ప్రాంతం అంతయు అపవిత్రమనుచుటయే కాక అర్ధినులై వచ్చిన నా కూతుర నాలుకలు కోయిదువని పలికితివట.
0: మునీంద్ర, నేను అనంచడం తప్పులే అయినను. క్షమాగుణ సంపన్నులకు మీరు మమ్మలను క్షమింపుడు.
3: అట్లయినా నా ఉపదేశం ఉండు కలదు. నీవు దాని మేరకు తప్పగా ప్రవర్తించువేని నిన్ను క్షమించువాడను.
0: మీ ధర్మోపదేశములు పరిగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాను.
3: అట్లయినా వినుము.

0: ఇంటికి మంత్రిత్వమేకై ఇక్కడ నేను ఉండవలేను.
1: సత్యకీర్తి, నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకొని కాలం వెళ్ళబుచ్చుము.
2: రాజేంద్ర, నేను పోయి వద్దు, మీకు శుభం కలుగుగాక.
0: హరిశ్చంద్ర, రాజ్యమును విడిచిపోవు మీకేలా ఈ మణిమయ భూషణములు, కనుక నగలనియు ఇక్కడ నేను దిగ విడిచిపోవలేను.
1: అలాగే నేను తీసుకున్నాడు. దేవా, నేనిక పోయి వద్దును.
0: హరిశ్చంద్ర, ఎంతటి మోసగాడవురా, సత్యం పాటిదా, పరమిత్తంబును పాయసంబుగా భుజింపందువా. నాడు అక్కడ ఎక్కడము దానమిచ్చిన రొక్కం ఎక్కడ దాచినావురా, కక్కిన కూటి కాసపడు దుర్బుద్ధులు ప్రశంసిందురే.
1: మునీంద్ర, మమ్మింత అన్యాయముగా బాధించుట పాడియా? ధరణి ధరణి సర్వస్వ

0: కట్టు బట్టలతో ఇట్లు నట్టడవికి దైన్యమున ఏగుతున్నా. ఇంక మాతలను లేని అప్పులు గట్ట చెల్లింపతగునే.
1: ఒరి పాపిష్ట, మాసము మేమడుగుటకు లేని అప్పులు తలంగట్టుటరా?
2: మునీంద్ర కోపింపకుడు, నేనిప్పుడు చేత అరకాసైనా లేని నీచ దరిద్రగతి ఎందున్నాను కదా. ఒక్క మాసం గడువు సంగిన ఏ పాటునైనా పడి మీ సొమ్ము చెల్లించేదను.
1: అట్లయినా నీ వెంట నా శిష్యుని నక్షత్రుకుని పంపేదను. నీకు దినదినము లభించు ధనము అతనికిచ్చుచుండము. శిష్య నక్షత్రగా
3: గురుత్తమ నమస్కరించుచున్నాడు.
1: నక్షత్రగా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఇతడు దంతావళంపై బలవంతుండొకణ్ణు నిలచి పైకి రతనం మెంతటి దవ్వుగా రువును అంత పొడవు ద్రవ్యము మనకు ఇవ్వవలసి ఉన్నది. ఆ సొమ్మును అతడు నెల దినములలో ఇచ్చునట. నీవు అతని వెంటనేగి

0: నమస్కరించుచున్నాడు.
1: నక్షత్రక, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఇతడు దంతావళంపై బలవంతుండొకణ్ణు నిలచి పైకి రతనం ఎంతటి దవ్వుగా రువును అంత పొడవు ద్రవ్యము మనకు ఇవ్వవలసి ఉన్నది. ఆ సొమ్మును అతడు నెల దినములలో ఇచ్చునట. నీవాతని వెంటనేగి.
2: దేవి, క్రూర జంతువుల బారి నుండి తప్పించుకొని, అగ్నియేవుని ప్రసన్నుని కావించుకొని, బేతాళుని పారద్రోలి, ఎట్టకేలకు పుణ్యక్షేత్రమైన వారణాసిని చేరితిమే.

హరిశ్చంద్ర, నీకిచ్చిన గడువు ఈ దినముతో తీరుచున్నది కదా. ఇంత తరుక నాకిచ్చినదొక్క కాసైనా లేదే. ఇంకా నీవిచ్చేదమైన మాకెట్లు నమ్మకం ఉండునయ్యా.

0: నక్షత్రక, పత్రములు సాక్ష్యములు ఎల కావలేను? నిత్య స్థిరంబగు నా వాక్కునకు అన్యథాత్వం ఎప్పటికైనా సంభవింపదు కదా. సత్యేతరమునకు నా మానసం గొప్పదయ్యా.
1: ఇంత చెడ్డప్పుడు కూడా సత్యము సత్యము సత్యము అని యుగులాడుచున్నావి. అయినను ఇంత ధనము నీ పట్టును ఎట్లా చేసేదో చెప్పమయ్యా.

0: ఇవి ఏమైనవు కాక బానిస వృత్తికి పాల్పడినను నిన్నెవరూ కొనబారలేరు. కావున నా ఉపదేశ వాక్యం అనుసరించి నీవి రుణబాధ తప్పించుకును. మా గురువు గారితో నీ దురవసంతయు చెప్పి ఈ సొమ్మును వదిలివేయి తెరగొరగించదు.
1: నక్షత్రక, నా కంఠము కత్తిరించున్నను. అసత్యమాడుటకు నా మానసం ఒప్పదయ్యా.
0: హరిశ్చంద్ర, మాకు రావలసిన సొమ్ము గవ్వలతో కూడా లెక్క పెట్టి మాకిప్పు. నేనింక క్షణమాగను. మీ మీద మోమాటము చే నేనింకను ఆలస్యము చేసినచో సహజముగా ముక్కోపి అయిన మా గురువు గారు నా గొంతు కొరకక మానరు. హరిశ్చంద్ర, నీ పెద్దలకం ఆలోచింపను. మా సొమ్ము గుమ్మరించి మరీ నరువు.
2: నాథ, మీరిప్పట్టున ధైర్యము వహించి నా మనవి ఆలింపుడు. కాలగతి

0: ఓ దేవా, కాశీ విశ్వనాథ, నన్ను కొనువారిని త్వరలో అగుపరిచి మమ్ము విశ్వామిత్ర రుణబాధా విముక్తులను చేయము తండ్రి.
1: హరిశ్చంద్ర, ఇది అంగడి వీధి, ఇక్కడ ఒక కేక వేయము.
2: దేవి, నేనిప్పుడేమని ఘోషింపలేను.
0: క్రయధనము అమ్ముకొను వారెట్లో అట్లే స్వామి.
2: కాశీపుర పౌరులారా, భాగ్య

0: ఎవడ్రా ఇక్కడ బానిసలను విక్రయించున్నది?
1: బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మందభాగ్యుడనే నేనే బానిసలు విక్రయించున్నాడు.
0: అట్లయినా నీవెవ్వడవో ముందు చెప్పు.
1: నేను హరిశ్చంద్రుడను, ఈమె నా భార్య చంద్రమతి.
0: భార్య నమ్ముకొను దుస్థితికి ఎట్లు వచ్చితివయ్యా?
1: నా రాజ్య సరస్వను విశ్వామిత్ర మహర్షికి దారబోయినప్పుడు యజ్ఞార్థమై ఇచ్చేదన్న ధనము ముందు నిరూపించుకోవటం వలన.
0: అలాగని పత్రములు ఏవైనా వ్రాసి ఇచ్చావా?
1: ఏదినూ లేదు. అయినను సత్యశీలమే పత్రము, మా ఉభయల చిత్తములే అందుకు సాక్ష్యములు.
0: అంటే పత్రాలేవీ లేవన్నమాట. నన్న విశ్వామిత్రుని వద్దకి తీసుకుపో, ఈ ధనము నీకు ఇయ్యవలసింది కాదని పోరాడు. నీ పక్షమును నేను న్యాయవాదిత్యము గైకొని వాదించదను.
1: అయ్యా, నాకెవ్వరి సహాయం అక్కర్లేదు.

0: నా సత్యమే నన్ను రక్షింపవలేను.
1: అట్లయినా సరే నీకు బాగుపడు యోగం లేదు, నీ భార్యను అంతకం మీదవో చెప్పు.
0: నక్షత్రేశ్వర చెప్పుము.
2: అయ్యా, తమ నామధేయము?
1: కాలకౌశిక శాస్త్రి గారు.
2: ఓహో, కాలకౌశిక శాస్త్రి గారు.
3: నిలచి రతనం

0: నక్షత్రక ధనమిత్తును రమ్ము. దాసి ఇక పద.
1: హరిశ్చంద్ర, నేను ధనవంతుకుని వద్దును, నీవు విశ్వేశ్వర దేవాలయం వద్ద ఉండు.
2: అట్లనే మహాత్మ.
1: హరిశ్చంద్ర, నీ భార్యనమ్మగా వచ్చిన సొమ్మును నా దారి బత్తెము కింద తీసుకొనుచున్నాను.
2: నక్షత్రక, మీ గురువుగారి పని మీద నీవు నా వెంట వచ్చితివి కాని నా కొరకై వచ్చితివా?
1: నీవేమైనా అను, నీ భార్యనమ్మగా వచ్చిన ఈ ధనము నా బత్తెము కింద చెల్లవలసినదే. ఇక మా గురువుగారి రుణం కూడా ఇప్పుడే తీర్చివేయము.
2: నక్షత్రక, ఇంతకన్నా చెడుదేమున్నది? నన్ను కూడా అమ్ముకొని మీ గురువుగారి రుణము రాబట్టుకును.
1: సరే. ఓ వారణాసి పౌరులారా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి, కాలవశమున నేడు బానిసీడుగా అమ్మబడుచున్నాడు. ఇతడు ఎట్టివాడనినా

0: ఓరి
1: నీకు ఈతడు కావాలయ్యన్నా. ఏనుగుపై బలవంతుడైన మనిషి నిలబడి ఒక రత్నమును పైకి ఎంత ఎత్తున ఎగురువేయను, అంత ఎత్తు నిలువగల ధనము సొంగవలేను.
0: ఇంతేకంత ధనమిత్తారా? రే బారిసోడా, నీ పేరేందిరా?
2: హరిశ్చంద్రుడు.
0: అదేందో నా నోరు తెలియదు గాని నా పేరు ఈరబాహుడు. నువ్వు నా దాసుడు కనుక నిన్ను ఈరదాసు అంటాడు, తెలిసిందా బాబరయ్య? నా గురించి ఎవడైనా చెప్తాడు, ఆడకొచ్చి డబ్బు తీసుకుపో.
2: నక్షత్రేశ్వర, మీ గురువు గారి రుణము కూడా తీరినది. ఎక్కడ నువ్వు నిశ్చింతతో తపమాచరించుకోను, నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాటలు పడితివి, నన్ను క్షమింపుమయ్యా.
1: హరిశ్చంద్ర, నేనే నీకు నీ విధముల కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడనయ్యా. నేను నిన్ను అడుగుకునవలసిన క్షమాపణములు నీవు నన్ను అడుగుకునుచున్నావు. అయినను పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యాన్ని స్థాగరిస్తే పరిశుద్ధమైన నీ మానసములకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన నా ఎట్టి ఘోరకర్ముడు శిత్యార్హుడు కాక క్షమాపణకు తగునటయ్యా.

0: వీరబాహు ధనమిత్తు గాని పద.
1: స్వామి యగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా? కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంత వల్ల కాటి అందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు టిప్పించినాడు. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలవు, కావుననే విశ్వామిత్రు సహాయ సంపత్తి చే విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీటిపై ఇట్లధిష్ఠించుకున్నావు. నేనిప్పుడు శ్మశానమునకే వెళ్ళదను. అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గ్రుడ్డివాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము.

పాడు ఘూకములకు పాడి పంట మసలంబులోన ఇంపెస

అంబునకు నెల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్యచచ్చవికి దోడు కటిక చీకటి ఎల్లమే.

ఎంత పొరబడితిని, ఎంత పొరబడితిని. సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించింది కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కళెబరపు దుస్థితి ఎంత జాలిని గొలిపెడిది, ఎంత జాలి.

0: అయ్యో, దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టం నేను ఇప్పుడు దీపంగా ఉపయోగించుకునేదా? ఆహా, చక్రవర్తులకు సేవకా జనముల పట్ల బంగారు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవే మిక్కిలి ఉచితమైనది.
1: చతురంభోధిపరీత భూవలయ రక్షా దక్ష చామీకర.

సుగుణవతియు, నా అర్ధాంగ లక్ష్మియగు చంద్రమతి. కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకొంటినో, నాటితో నాకును నా సౌఖ్యమునకు రుణం తీరినది. రాజ్యవియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములని సంభవించినను గణింపను. కడకు అతి నీచంబగు నా ఈ చండాల దాస్యమునకును పరితపింపను. కాని చేపట్టిన దాది నన్నే పరమ దైవముగా భావించుచు నా మూలమున తనకెంత లేచి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తిచే సహించుటయే కాక తన్నొక్కనికి బానిసగా తెగ నమ్ముకున్నట నీచమునిని సంకోచించినప్పుడు, నాదా సత్య ప్రతిష్టకై అనొచ్చు నీచకృత్యములు సగరుములేయని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్ష కాపాడిన నా అర్ధాంగి లక్ష్మి చంద్రమతీదేవి యోగ దుఃఖము నేనే విధమున భరించును.

లోహితాస్య, ఎక్కడున్నావు తండ్రి? ఏమిది నా కాలికి ఏదియో మెత్తని వస్తువు తగిలినది. లోహితా, అయ్యయ్యో తండ్రి, పుట్టినదాది ఏ కష్టము లేని నిన్ను గురుండ అడవికి పంపుచుండగా ఊరకుంటేనని నాపై అలిగితి మా తండ్రి. నీకు నీకు నేటికి గులకరాళ్ల నేలయే పూల పాన్పయ్య నా తండ్రి. అయ్యయ్యో క్రూర సర్పమా, నిష్కారణముగా నా కుమారుని చంపితివి. అయ్యో కుమార, ఇప్పటికే రాత్రిలో మూడవ జాము జరుగుచున్నట్లున్నది. తెల్లవారక మునిపే కంటికి కనపడకుండా దొరసాని ఊరకుండదు. ఇదే ఇదే శ్మశాన వాటికేగా కనపడుచున్నది లోహిత.

0: కుమారా, నీ దహన కార్యమునకై ఇచ్చితుకులు పోగు చేసదను తండ్రే. కుమారా,
1: ఓరి ఎవరొచ్చట? నా ఆజ్ఞ లేకుండా శవదహనము చేయనది ఎవరు?
0: ప్రాణపతి, ఇట్టి అవస్థ ఎందు కూడా నీవు సహాయపడుటకు నా యొద్ద ఉండనంటివే?
1: ఏమి స్త్రీయా, అందును పతి విదురయా? మానిని సాహసము చేసి ఈ అర్ధరాత్రమ తోడు లేక ఒక్కటి ఎట్లు వచ్చితివో? నీ చరిత్రమేమో ఎరింగింపము.
0: మహానుభావుడా, నేనే కాశీపురమున ఒక బ్రాహ్మణి ఇంట దాసిని. నా పేరు హంసనారి. అందరు ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుండు.
1: ఓ మానిని, నీ వివతమైన మాకేమి? నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికేల శవమును తెచ్చితివి.
0: పూజ్యుడా, శవదహనమును కూడా ఒకరి ఆజ్ఞ కావలయునా?
1: ఓహో, బొత్తుగా ఇతని కాటి చట్టములు గుర్తెరగకుండావే. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకమును చెల్లించిన గాని దహన కార్యమునకు ఉపక్రమింపము.
0: ఓ దయామయ్య, నేనిప్పుడు శరీర మాత్రమే విభవనై ఉన్నాను. విప్రుని ఇంట యూడికము చేసుకునే కాని గ్రాసవాసంబులు జరగని నిరుపేదరాలను నేనే మూలమున కాటి సుంకమును చెల్లింపగలనయ్యా.
1: మానిని, నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి? మాడ ఒకటయు పిండంబు దండులంబును ఒక పాతయు మాకిచ్చిన గాని నేనీ శవమును దహింపనియను.
0: అకటకట విశ్వ విశ్వంభరా చక్రంబు నెల్ల ఏక ఛత్రాధిపత్యము వహించి యశ్రాంతంబు పాదాక్రాంతులైన సామంత భూకాంతుల కోటి రమణి గృణీరావంబులు చే విరాజిల్లు పాదయుగళము గల చక్రవర్తికి కుమారుడై కడకి కాటిలో చారెడు నేలకి నీ స్వతంత్రుడగుటకు నీవు నోచుకొనకపోయినావు కదా తండ్రి. కుమారా,
1: ఓ కాంత, నీవెంత ఏడ్చినను నేను కరుణింపజాలను. చనిపోయిన వీడు రాజకుమారుడైనట్లు నీ మాటల వలన తెలిసినది. నిజముగా నీవు రాజదేవేరివే అయినచో మాకీయవలసిన కాటి చుంకంబు నీకడ లేకుండునా?
0: అయ్యో, కాల వైపరీత్యమున ఉత్తమ పదవిం బాసి ఇప్పుడు నేను శరీర మాత్రం విభవనై ఉన్నానని ఇదివరకే విన్నవించుకుంటుని కదయ్యా.
1: నేనిది బొత్తుగా నమ్మను. నీకిప్పుడున్నది విభవము శరీరము మాత్రమే కాదు, ఆలోచించుకొనుము.
0: అయ్యయ్యో, ఇంకేమున్నది?
1: ఏమి ఇంకేమీ లేదా?
0: ఏమీనూ లేదు.
1: బాల సూర్య ప్రభా కళితంబై వెలుగొందుచున్నది, దానినే వెలకైన తెగ నమ్మి. ఏమి నీ వద్ద ఏమీనూ లేదా?
0: ఏమీనూ లేదయ్యా.
1: నీ వసతి మాడుచున్నావు. దళము పైయదలో నడంగియు సముద్వత్కాంతులీరెండలన్ను లయం పన్నలు దిశలం దదీయగల సీమన్ బాల సూర్య ప్రభా కలితంబై వెలుగొందుచున్నయది. అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు. దానినే వెలకైన తెగ నమ్మి నీ సుతునకై వెచ్చించినన్ వెచ్చించినన్ చల్లదే.
0: దైవమా, వశిష్ట మహర్షి ప్రభావంబుచే నా పతికి తక్క అన్యులకు గోచరంబు కాని నా మంగళ సూత్రము ఒక్క చండ కాదు. కాదు, ఇతడు నా పతి హరిశ్చంద్రుడు. జీవితేశ్వర, నేను మీ అర్ధాంగిని చంద్రమతిని స్వామి. చనిపోయిన వీడు మన పుత్రుడు లోహితాక్షుడు.
1: నాయన లోహిత, నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినవా అయ్యా? నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినవా?
0: జీవితేశ్వర, ముందు జరుపవలసిన కుమారుని దహన విధికి ఉపాయం ఏదైనా పరిశీలిప్పుడు.
1: మీ దొరసానికి అడగడిగి

0: స్వామికి ఇవ్వవలసిన మాడయు పాతయు సంపాదించుకుని రమ్ము. నాకు రావలసిన పిండాసనమును వదులుకుంట తప్ప నేను చేయనది ఏమీనూ లేదు. నీవు శీఘ్రమైపోయి వాటిని తీసుకుని రమ్ము.
1: అటులనే,
0: నాయన లోహిత, నీ ప్రాణమునకు ఆ కాలసర్పం ఎక్కడ దాపురించను? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎన్నో దుఃఖములు అనుభవింప రాళ్ల వలె బ్రతికియుండ నీవు దిక్కులేని ఏకాకివై తుదకిట్టి దుర్మరణం పాలైతివా?
2: ఓయి వీరదాస, రాచబిడ్డను చంపిన ఈ బాలహంతకి తలనరుక రాజాజ్ఞయైనది. దీనిని ఇంకా తల నరుకుము.
0: ఈ శిశుహంత్రి చంద్రమతియ, ఏమి ఈ అన్యాయము? ఏమి ఈ అపనింద? దేవి, జరిగినదేమి?
1: నే పోవుచుండ, దారిలో ఒక బాల శవము నా కాలికి తగిలెను. దానిని పరికించుచుండ రాజభటుల చోటికి వచ్చి, ఓసి పాపాత్మురాల, రాచబిడ్డ నేల చంపితి మనుచు నగలమూటను ఒక దానిని నా ఎడం బడవైచి దొంగ చిక్కిననే నన్ను తన్నుచు రాజసన్నిధికి కొనిపోయి రాజు నా తల నరకమని ఆజ్ఞాపించి స్వామి, ఇది ఇది నా నిందకు కారణము.
0: దేవి చంద్రమతి, నేటితో మన ఆశాబంధము కూడా తీరిపోయినది. ఈ వధ్యశిల ఆరోపింపు.
1: ప్రాణేశ్వర, నేను ఈ జన్మమును మీ కొనరించు కడపటి నమస్కారం ఇది. ఇంక రాజాజ్ఞ నిర్వర్తింపుడు స్వామి.
0: హృదయమా సతికి నా రుణమెల్ల సరిపోయే ఇక ఏటి ఆశయ్య.

0: దాని నీ కంఠ రక్తము కూడా చవి చూడగలవు నిచ్చలతగునుము. సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశము ధరించడు కాక. శ్రీహరి మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి హృదయ కంట మర్పించు నీ పతి ఖడ్గమునకు.
1: హరిశ్చంద్ర ఆగుమాగుము, నీ సత్యవ్రతమే గెలిచినది, రాజాజ్ఞను నిలిపివేయి.
0: విశ్వామిత్ర మహర్షి, రాజాజ్ఞ నిలుపమని చెప్పు, అధికారం మీకెక్కడిది? మీరడ్డు తొలగడు, రాజాజ్ఞ నిర్వర్తించనండి.
1: శంకర, హరిశ్చంద్రుడు నా విన్నపమును మన్నించటలేదు, మీరేను ప్రత్యక్షమై వారింపుడు.
2: హరిశ్చంద్ర, నీకు జయమవుగాక.
1: హరిశ్చంద్ర, సత్యవ్రతం పురేక్షింపు నేనే ఇన్ని కష్టములు తెచ్చిపెట్టింది. ఇది ఎంతయూ నా మాయా కల్పితము. నిన్ను దాసునిగా కొన్న వీరబాహుడు యమధర్మరాజు. ఈ శ్మశానము శవనవాటము. నీ భార్యను కొనినవాడు ఈశ్వరుడు. కావున మరల నీ రాజ్యమును నీవు గ్రహించి నన్ను చరితార్థం చేయము. ఈ కిరీటము ధరింపుము.
0: మహర్షి, మీ ఆజ్ఞ శిరసావహింతును. పరమేశ్వర ధనుడను, దేవి కుమార, వీరిరువరకు నమస్కరింతము.

పన్నగ భూషణ పంకజ లోచన పార్వతీ రమణ రారా త్రిమూర్తి రూప త్రిశూల ధరహర త్రిభుర నాశనారారా వెండి కొండపై వెలసి ఉండేటి నల్లి వాహనారారా నిఖిల సురాసుర భవ భయ దుఃఖ వినాశకరారా కదలి రావేల జాగు ఇంకేల పాహి మాం పాహి పాహి కదలి రావేల జాగు ఇంకేల పాహి.

నవ్య కళావాహిని సభ్యులు సమర్పించిన సత్య హరిశ్చంద్ర నాటకం విన్నారు. రచన కీర్తిశేషుడు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. ఇందు హరిశ్చంద్రుడు కె వెంకట్రావు, విశ్వామిత్రుడు కె సత్యనారాయణ, నక్షత్రకుడు పి చంద్రమౌళీశ్వర రెడ్డి, సత్యకీర్తి రామచంద్రమూర్తి, కాలకౌశికుడు పారుపల్లి, వీరబాహుడు రామచంద్రరావు, శంకరుడు ఎల్లన్ గిరిధర్, చంద్రమతి విజయలక్ష్మి, హార్మోనియం ఈశ్వరరాజు, దర్శకత్వం తుర్లపాటి రామచంద్రరావు.

మీరింత వరకు సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆంజనేయం భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి పోలోజు రాజేశ్వరి. 6:35 రైతు సమాచారంలో సుబాబుల సాగు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఫేస్బుక్ నాటకం ప్రసారమవుతుంది. అనంతరం వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా హెపటైటిస్ నుంచి రక్షణ డాక్టర్ జి చేతన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 తిరిగి 11:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం ప్రసారం.

అవుతుంది. 4 గంటలకు మధుమంజరి చిత్రగీతలతో కూర్చిన కార్యక్రమంలో చతుర్మాస ప్రాశస్యం గురించి వింటారు. సమర్పణ డి సౌజన్య. 5 గంటలకు చిత్రగీతాలు వింటారు.

రేపు రెండవ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏవియేషన్ రంగంలో ఉపాధి అవకాశాలు వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులిని కాపాడుదాం, ప్రకృతిని పరిరక్షిద్దాం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ముక్త్ బిజ్లీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజీఎన్ పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కుల మహేందర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:15 పార్లమెంటు సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.